0: हरिः ॐ तत्सत् श्रीसाईश्वरार्पणमस्तु. माय सिन्सियर थैंक्स टू भगवान फॉर दिस वंडरफुल ऑपर्चुनिटी ऑफ स्टडीइंग द शांति मंत्रस ऑफ द वेदस. And I sincerely thank Sri Satya Sai Media Center and every one of you for being a part of this collective sadhana. Thank you very much. Jai Sai Ram.
1: Sai Ram, that was the 346th talk in this new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta by Dr. Lata Sri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi, who based her talk on Vedic Shanti Mantras. Dear listener, hope you enjoyed this session, and if you have any queries and feedback regarding this series, please feel free to email us as always to listener@ssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number, 9393258258. And for those of you who missed the earlier talks, can also download it from our website, www.sssmediacenter.org. Now it's time for Swami's Divine Discourse, followed by songs and bhajans in Bhagwan's golden voice. Let us now listen to the second and the concluding part of a Divine Discourse, delivered by Bhagwan Sri Satya Sai Baba on 19th April 1998 at Kodaikanal.
2: Teaching of na karmanam na prajaya dhanenat tyageneike amrutattva manasu aa tyagam lopala amruta bindulu ee streelu.
3: Women are the drops of nectar in earning, working for immortality through sacrifice.
2: Edo ee yokka yuga prabhavam cheta kontha mandi atu itu undavachunu kani hrudayam maatramu tyaganiki sthanamainatundi ee streelu.
3: In response to the effects of Kali age, there are certain exceptions, but yet they are the centers of sacrifice. Basing on the situation, circumstances, on charity, and on other grounds, they may show some change. Because they do not receive enough of needed required cooperation. If a woman is to come forward to do a good activity, she finds many objections on her
2: way.
3: Not only in outer society, even at home, she has many problems. How do you expect women to work? So at home, women should be encouraged. She should be inspired to do what all she likes. Not limited to home. Not merely society. Not to the country. This is an ideal principle that should be taken up for the progress of the entire universe. There may be some without these noble qualities. Let's not bother about them.
2: Pleasure is an interval between two pains.
3: Pleasure is an interval between two pains. There are certain bad people, no doubt. Without bad, good can't be done. Here is an orange fruit. Within the orange fruit, there's sweet juice. The outer skin of the orange fruit is bitter. We have to remove this outer skin that is bitter. And we have to accept the sweet juice. The tree of human life bears the fruit of peace. In order to experience the piece of fruit, we have to remove the outer skin that is bad and bitter. We have to remove the seeds that represent the bad qualities. Then it is possible to receive the sweet juice within.
2: Karukane Vedam nandu kudanu raso vaisaha rasamuto koodinatvanti hrudayalu manavulika udayalu.
3: Therefore, the Veda says the human heart should be full of this sweet juice rasa.
2: Tyagarasamu, satyarasamu, dharma rasamu, sthile yendu adhikanga untundadi.
3: It is the sweet juice of sacrifice. It is the sweet juice of truth. It is the sweet juice of dharma righteousness.
2: Ee pavitramaina gunamunu ye purushudu ఉత్సాహ ప్రోత్సాహంతో అభివృద్ధి గాంచును ఆ పురుషుడు కూడాను తగినటువంటి యొక్క అభివృద్ధిని పొందుతాడు.
3: ద మ్యాన్ హూ ఫాలోస్ ది ఉమెన్ విత్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ వుడ్ ఆల్సో కమ్ అప్ ఇన్ లైఫ్.
2: ఆడవారు అంటే ఏమి పనికిరానటువంటి వారిగా భావిస్తున్నారు.
3: వీ కన్సిడర్ దట్ విమెన్ ఆర్ యూస్లెస్.
2: మేము పురుషులము.
3: వీఆర్ మెన్.
2: పురుషుల శక్తి ఏమిటి?
3: వాట్ ద పవర్ ఆఫ్
2: ఉద్యోగం పురుష లక్షణం అని విర్రవీగుతున్నారు.
3: వీఆర్ ప్రౌడ్ దట్ జాబ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
2: ఎంతమంది స్త్రీలు ఉద్యోగం చేసేటువంటి వారు లేరు?
3: డోంట్ యు ఫైండ్ మెనీ విమెన్ డూయింగ్ జాబ్స్?
2: వారు పురుషులు కాదా?
3: ఆర్ దే నాట్ మెన్? దెన్
2: ఎంతమంది ఉద్యోగం లేనటువంటి పురుషులు లేరు?
3: దే ఆర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
2: ఎంతమంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు లేరు?
3: దే ఆర్ మెనీ మెన్ హూ హావ్ వర్క్.
2: ఇప్పుడు న్యాయంగా చూస్తే, విచారణ చేస్తే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు.
3: టు టెల్ ద ట్రూత్, ఇన్ ఫ్యాక్ట్ విమెన్ ఆర్ వర్కింగ్ మోర్ ఇన్ నంబర్.
2: నేనుకో, నేను అక్కడ ఐటీఐ
3: భగవాన్ విజిటెడ్ ఐటీఐ.
2: ఐటీఐ డైరెక్టర్ వచ్చాడు.
3: ది ఐటీఐ డైరెక్టర్ కేమ్ టు హిమ్.
2: మీ టెలిఫోన్ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటున్నారు? ఆడవారు అన్నాను.
3: హౌ మెనీ విమెన్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెలిఫోన్ ఫ్యాక్టరీ?
2: స్వామి, 99% ఆడవారే అని అన్నాడు.
3: హి సెడ్ స్వామి 99% దేర్ ఇన్ ద ఫ్యాక్టరీ ఆఫ్ విమెన్.
2: మగవారిని తీసుకోలేదు అని ప్రశ్నించాను.
3: వై డోంట్ యు టేక్ మ్యాన్?
2: కానీ స్వామి, మగవారు చేసేటువంటి పని లోపల పదింతలు ఆడవారు చేస్తుంటారు.
3: హి సెడ్ విమెన్ వర్క్ 10 times మోర్ దెన్ మెన్.
2: ప్రవేశించినారంటే ఆడవాళ్ళకి అదొక దీక్ష.
3: When once woman starts work, she determines to do it.
2: అది పూర్తి అయ్యేంత వరకు కూడాను ఏమాత్రం కట్టుకోదలరు.
3: Until she completes the task given, she won't go.
2: ఆ కర్మ దీక్ష అనేటువంటి వాడి ఎందే ఉంటుండాలి.
3: The determination, workmanship is there.
2: కనుకనే ఆ వర్క్ వారికి తగినటువంటి శక్తి.
3: They have got this work culture, which is their power.
2: కనుక పురుషులు ఉద్యోగం చేయాలి, స్త్రీలు వంటలు చేయాలి అనేటువంటిది ఏ శాస్త్రమో చెప్పడం లేదు.
3: నో సీక్రెట్ టెక్స్ట్ సేస్ దట్ మ్యాన్ షుడ్ డూ ఏ జాబ్ అండ్ దట్ ఏ ఉమెన్ షుడ్ కుక్.
2: ఒక్కొక్క సమయంలో పురుషులు కూడా కుక్స్ గా ఉంటుంటారు.
3: ఎట్ టైమ్స్ వీ ఫైండ్ మేల్ కుక్స్ ఆల్సో.
2: ఈ మేల్ కుక్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు.
3: నౌ మెన్ ఆర్ మోర్ కుక్స్.
2: కనుక కుక్ ఒకరి హక్కు లేక ఉద్యోగం ఇంకొకరి హక్కు అని విభజించడానికి వీలు కాదు.
3: వీ కెనాట్ సే ఇట్స్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ఎ మ్యాన్ టు డూ ఏ జాబ్.
2: పురస్కరించుకుని స్త్రీలు కూడా ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడా ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడా వంట చేయొచ్చును, పురుషులు కూడా వంట చేయవచ్చు.
3: డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ and the position, man can do a job and so also a woman, and woman can cook also a man.
2: Awareness is life.
3: Awareness is life.
2: అనగా అన్ని విషయములు అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి.
3: It is the total understanding of all tasks is awareness.
2: ఈ పని వీరిదే, ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
3: We cannot stipulate and limit any particular job to anyone.
2: కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది.
3: వీ షుడ్ లెర్న్ ఆల్ జాబ్.
2: ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీల ఎందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది.
3: దట్ బబ్లింగ్ ఎంథూజియాజం అండ్ జీల్ ఆర్ దేర్ అమంగ్ విమెన్.
2: అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు.
3: వీ థింక్ అవేర్నెస్ మీన్స్ అండర్స్టాండింగ్.
2: అండర్స్టాండింగ్ ఎంతవరకు చేసుకోవటము?
3: టు వాట్ ఎక్స్టెండ్?
2: ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు.
3: నాట్ సెగ్మెంటెడ్ ఆర్ ఫ్రాగ్మెంటల్ నాలెడ్జ్.
2: ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
3: ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యూ సే పీస్ ఆఫ్ క్లాత్.
2: ఇది ఏమిటి అని విచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాండ్కర్ చీఫ్ అంటారు.
3: నౌ వాట్ ఈస్ దిస్, యు సే హ్యాండ్కర్ చీఫ్.
2: అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నిజమైనటువంటి అవేర్నెస్.
3: ఇట్ ఓన్లీ మీన్స్ ట్రూ అవేర్నెస్ ఇస్ టోటల్ అండర్స్టాండింగ్.
2: ఇంతో తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు.
3: ఇఫ్ యు నో జస్ట్ ఎ పీస్ ఆర్ ఎ ఫ్రాగ్మెంట్ యు కాన్ సే అవేర్నెస్.
2: ఎందుకు అన్ని నేర్చుకోవాలి?
3: హావింగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్.
2: ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీల్లేదు.
3: వాట్ జాబ్ వాట్ వర్క్ ఈజ్ అట్ ద డోర్ స్టెప్ యూ డోంట్ నో.
2: కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి.
3: ఎవ్రీ వన్ మస్ట్ బి హావింగ్ ది సిన్సరిటీ.
2: అబలని, వారి పనికిరాని వారని వారిని వెనుక వేయటం మంచిది కాదు.
3: వీ షుడ్ నెవర్ కన్సిడర్ విమెన్ యాజ్ వీక్ అండ్ యూస్లెస్.
2: వారికి కూడా ఒక ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
3: వీ షుడ్ ఆల్సో,
2: వారి ఎందుకు దివ్యశక్తులు ఎన్నో ఉంటున్నాయి.
3: వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, దే హావ్ డివైన్ పవర్ విద్ ఇన్.
2: అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
3: దేర్ ఇస్ హిడెన్ పవర్.
2: ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
3: దే ఆర్ ది లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ క్వాలిటీస్.
2: నిజంగా చూస్తే వారు అబలలు కాదు, మహాబలులు.
3: Truly speaking, they are not weak, they are mighty powerful.
2: Oka chinna udaharanam,
3: a small example.
2: Commander chief ani untadu.
3: We have a commander in chief.
2: Bharata desham yokka sipayalaku andariki ani commander chief.
3: He is a commander chief for the entire
2: commander
3: army.
2: Commander chief vastunnadu ante sipayalandaru kudunu adiripotharu.
3: As the commander chief comes on inspection, the soldiers shiva.
2: కానీ ఇంటికి వచ్చిందంటే
3: బై ది టైమ్ హీ కమ్స్ హోమ్
2: చూస్తే కమాండర్ చీఫ్ కూడా ఒడికిపోతాడు.
3: బై ది టైమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ సీస్ హిస్ వైఫ్ హీ స్టార్ట్స్ షివరింగ్.
2: భయం.
3: వై?
2: పురుషులు ఎందు ఈ దోషములు ఉండటం చేతనే స్త్రీలకు చూచి భయపడుతున్నారు.
3: బికాస్ ఆఫ్ ది మిస్టేక్ అండ్ ది డిఫెక్ట్ ఇన్ మ్యాన్ హీస్ అఫ్రైడ్ ఆఫ్ ఎ వుమన్.
2: ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి.
3: హియర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కాలేజ్.
2: కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు.
3: యాజ్ ప్రిన్సిపల్ కమ్స్ ఆల్ బాయ్స్ ఆర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ టోటలీ హంబల్.
2: ఇంత భయపడేటువంటి ఒక ప్రిన్సిపల్.
3: The principal so strong.
2: ఇంటికి వచ్చేసరికి ఎందుకంటే మీరు అర్ధ గంట లేట్ గా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు.
3: As he comes home and when wife questions, why are you late today, half an hour?
2: ఇది ఈనాటి పురుషుల యొక్క నైచం అయిపోయింది.
3: This has become a natural quality of men today.
2: Nature of life today. కానీ అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు.
3: And men should not have that weakness.
2: పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరు ఎందుకు అట్టి బలము ప్రకటించాలి?
3: Having been born as man purusha, we should have strength.
2: పురుష అనగా ఏమిటి?
3: వాట్ డూ మీన్ బై పురుష?
2: ఒక మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు.
3: పురుష మ్యాన్లీనెస్ ఇస్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు మెన్.
2: ఏమి
3: పురుష? వాట్ డూ మీన్?
2: చైతన్యమునికే పురుషుడు అని, ఆత్మ అని పేరు.
3: పురుష మీన్స్ అవేర్నెస్, ఆత్మ.
2: కనుక పురుషార్థములు అంటారు.
3: పురుషార్థ ఆబ్జెక్టివ్
2: అనగా ఏమి? ధర్మ, అర్థ, కామ, మోక్షము. ఈ నాలుగింటి ఎందు అతనికి అధికారం ఉంటుండాలి.
3: పురుషార్థ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడ్.
2: అది సరైన అర్థం కాదు.
3: It's not proper meaning.
2: ఈ నాలుగు శక్తులను పొందడానికి స్త్రీలకు కూడా హక్కు ఉంటుండాలి.
3: టు అటైన్ టు హ్యావ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విమెన్ హ్యావ్ అథారిటీ.
2: రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని పట్టి, ఉపాధిని పట్టి పేరు పెట్టినటువంటిది కాదు.
3: పురుష is not limited to a man alone basing on the form.
2: పాదనేటువంటి పురములందు నక్షత్ర పర్యంతము సంచరించేటువంటి వాడే పురుషుడు.
3: The body is the vesture. Has got the principle of Atma that moves about from top to toe.
2: అది అందరి యందు ఉంటుండాలి.
3: It is in everybody.
2: కాబట్టి ఈ భేదమునకు వస్తే స్త్రీలు కూడా పురుషులే.
3: If you go by this principle, women are also men.
2: ఈ పురుషత్వం అనేటువంటి చైతన్యం సర్వులు యందు కూడా ఉంటుండాలి.
3: This purushatva, the awareness is present in all.
2: కానీ ఆ సత్యాన్ని గుర్తించినటువంటి స్త్రీలు దీన్ని అనుభవిస్తున్నారు.
3: Women who understand this principle of truth, they enjoy and experience.
2: వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు.
3: They go by this fundamental principle.
2: కానీ పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకున్నారు.
3: But men go by the physical external form.
2: ప్యాంటు షర్ట్ వేసుకుంటే చాలు పురుషుడు అనుకుంటున్నారు.
3: If you think that one wears this pant and shirt, that one is a man.
2: స్త్రీలు కూడా ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటున్నారు.
3: We find women also wearing men's wear dress.
2: ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు పురుషులు అవుతారా?
3: By wearing the men's dress, can they be a man? So the one with divinity is Purusha, the man.
2: ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు.
3: And this ideal of divinity should be demonstrated by a woman.
2: ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని ఆచరించాలి.
3: Everyone should do righteous deeds.
2: నీ కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి.
3: You should discharge your duty.
2: నీ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి.
3: యూ షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీ.
2: అది ఏ ధర్మ?
3: దట్ ఈస్ ధర్మ.
2: ధర్మం అనగా ఏమిటి?
3: వాట్ ఈస్ ధర్మ?
2: నేను గృహస్థ ధర్మము, నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు ఇవి.
3: ఇట్ ఈస్ నాట్ ద ధర్మ ఆర్ ద కోడ్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
2: ఆత్మ ధర్మము.
3: ఇట్ ఈస్
2: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు
3: ధర్మ ఈస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్ బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత సేస్
2: దేహము పరధర్మం.
3: బాడీ రిఫర్స్ టు ఫిజికల్
2: లా. ఆత్మ స్వధర్మము.
3: Body represents the physical law, Atma speaks of spiritual law.
2: కనుకనే స్వధర్మం అనగా ఏమిటి? స్వధర్మము ఆత్మధర్మమే.
3: స్వధర్మ, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
2: స్వభావము స్వభావమే అనగా ఆత్మధర్మమే.
3: స్వభావ, ద ట్రూ ఫీలింగ్ ఆఫ్ ద
2: స్వేచ్ఛ. స్వ ఇచ్చేనే స్వేచ్ఛ.
3: స్వేచ్ఛ. స్వ
2: ఆత్మేచ్ఛనే స్వేచ్ఛ.
3: ద ఫ్రీడమ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈ స్వేచ్ఛ.
2: స్వ అనగా ఏమిటి? ఆత్మకే దీనికి బిరుదు.
3: స్వ మీన్స్ ఆత్మ.
2: సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి పదం.
3: ది నియర్నెస్, ఐడెంటిఫికేషన్ విత్ ద ఫామ్, ద క్లోజ్నెస్ అండ్ ద మర్జ ఈజ్ ది సాయుధ్య.
2: కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము.
3: సో స్వధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద
2: దేహధర్మమే పరధర్మము.
3: ద కోడ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
2: కాబట్టి అందుకని ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే.
3: The whole ideal is this atmic principle.
2: అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు.
3: That was the ideal procedure followed by the ancients who have set an ideal to the world.
2: అర్థం.
3: అర్థం.
2: అర్థం అంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు.
3: అర్థం, వై థింక్ ఇట్స్ మనీ.
2: ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు.
3: వై థింక్ మ్యాన్ కెన్ ఎర్న్ మనీ.
2: అర్థం అంటే ఇది ధనం కాదు.
3: ఇట్స్ నాట్ మనీ.
2: ఏ ధనము?
3: వాట్ వెల్?
2: జ్ఞానధనము.
3: It is the wealth of wisdom.
2: అది ఇద్దరికీ అధికారం ఉంటుంది.
3: Both have equal authority on this wealth of wisdom.
2: జ్ఞానధర్మంగా ఏమిటి?
3: What is this wealth of wisdom?
2: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
3: The experience of non-dualism or oneness is the wealth of wisdom.
2: కామము.
3: నెక్స్ట్ కమ్స్ కామ డిజైర్.
2: ఈ ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛలను మనం పెట్టుకోవటం కాదు.
3: కామ ది డిజైర్ షుడ్ నాట్ బి వరల్డ్లీ, ఫిజికల్, ఎఫిమరల్ అండ్ టెంపోరల్.
2: మోక్ష కామము.
3: వన్ షుడ్ హ్యావ్ ఆర్డెంట్ డిజైర్ ఫర్ లిబరేషన్.
2: అందరికీ ఇది అధికారమైనటువంటిది.
3: ఎవ్రీవన్ హస్ అథారిటీ టు వర్క్ ఫర్ లిబరేషన్. ఇట్ ఇస్ ఈక్వల్ టు ఆల్.
2: కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి.
3: సో వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ లిబరేషన్.
2: మోక్షమే, మోక్షానికి ఆశించినటువంటి వాడికే ఇది ప్రాప్తిస్తుంది.
3: దేర్ఫోర్ వన్ షుడ్ ఎస్పైర్ ఫర్ లిబరేషన్.
2: మోక్షము,
3: మోక్ష
2: ఏమిటి? ఈ మోక్షము,
3: వాట్ ఇస్
2: మోక్షయమే మోక్షం.
3: అండ్ ది అబ్సెన్స్ ఆర్ టోటల్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
2: దేహాభిమానం వదలపెట్టమే మోక్షము.
3: టు గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
2: దేహాభిమానం ఉండినంత వరకు మోక్షం మనకు అత్యంత దూరమే.
3: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ లిబరేషన్, మోక్ష.
2: కనుకనే బాడీ లైక్ ఎ వాటర్ బబుల్.
3: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
2: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
3: మైండ్ ఈజ్ లైక్
2: ఫాలో ది మైండ్.
3: డోంట్ ఫాలో ది మైండ్.
2: డోంట్ ఫాలో ది బాడీ.
3: డోంట్ ఫాలో ది బాడీ.
2: ఫాలో ది కాన్షియన్స్. ఫాలో ది మోక్షము.
3: ఫాలో ది కాన్షియన్స్. దట్ ఈస్ లిబరేషన్, మోక్ష.
2: ఇది పురుషార్థములు ఎందుకునేటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు.
3: దీస్ ఆర్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆర్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
2: కనుక పురుషార్థములు అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
3: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఈక్వల్ ఫర్ మెన్ అండ్ విమెన్.
2: స్త్రీలకు పురుషులకు సర్వులకు ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటివి.
3: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్.
2: ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు.
3: వి షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ది ఫిజికల్ అపియరెన్స్.
2: స్వరూపమైనటువంటి అంతరార్థాలు.
3: టుడే ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఈ సూక్ష్మ
2: మార్గములను
3: ద సటిలిటీస్
2: సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి
3: ఆర్ టు బి టాట్ టు ఆర్డినరీ
2: వాయుగుణను ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం.
3: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ should be taught to every woman and therefore this 19th is allotted, categorized as Ladies Day.
2: ee streela vallane inka pura bhavishyattu lopala oka dharma sthapana jaragadaniki avakasam untundali.
3: Dharma can be brought back by women alone in future.
2: Kevalam idi స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి.
3: డోంట్ థింక్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ రైట్స్. పురుషులకు కూడా
2: దీంట్లో హక్కు ఉంటుండాలి.
3: మెన్ ఆల్సో హావ్ ఈక్వల్ రైట్.
2: మీరు కూడా దానికి తేనేటువంటి ప్రోత్సాహం ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా రూపొందుతుంది.
3: మెన్ ఆల్సో షుడ్ పార్టిసిపేట్ ఎంథూజియాస్టికలీ, ఎంకరేజ్ పీపుల్, దెన్ ది వరల్డ్ విల్ ఇంప్రూవ్.
2: మీరు దీనికి ప్రోత్సాహం ఉత్సాహం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకి అడ్డు తగలకుండా ఉండటం అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది.
3: ఇఫ్ మెన్ కెనాట్ ఎంకరేజ్, అట్లీస్ట్ డోంట్ అబ్జెక్ట్ విమెన్ వర్కింగ్ ఫర్ దిస్.
2: కనుక మనం ఒక రాజకీయం నందు కానీ, భౌతికం నందు కానీ, ఇంకే విధమైనటువంటి ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదములు పెట్టుకోకూడదు.
3: పొలిటికల్, ఫిజికల్, ఫైనాన్షియల్,
2: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగం నందు కూడా భేదము లేనటువంటి యొక్క సద్వత్వాన్ని మనం పొందాలి.
3: మారల్, స్పిరిచువల్, సోషల్ డిఫరెన్సెస్ షుడ్ నాట్ బి దేర్.
2: ఇది దైవం యొక్క నిర్ణయం.
3: దిస్ ఇస్ ద కమాండ్, విల్ ఆఫ్ గాడ్.
2: ఏమని చెప్పాడు?
3: వాట్ డస్ హి సే?
2: ఏ మానవుడైనా సరే,
3: ఎనీ మ్యాన్,
2: వానికి నేను అధికారం ఇస్తున్నాను.
3: ఐ గివ్ హిమ్ దిస్ రైట్.
2: ఏ విధమైన అధికారము?
3: మోక్షయిష్యామి మాచుచా. ఐ గివ్ యూ ద లిబరేషన్ టు ఎనీ మ్యాన్.
2: ఏ మానవుడైనా గాని,
3: లెట్ హిమ్ బి ఎనీ వన్.
2: అనన్యాశ్చింతయంతో మాం.
3: ఇఫ్ హెస్ నో అదర్ థాట్.
2: ఏ జనం పర్యుపాసతే అన్నాడు. ఈ జనమే ఆ జనమైన ఏ జనమైనా సరే పర్యుపాసతే.
3: ఎనీ మ్యాన్ ఇఫ్ యూ వర్షిప్స్ మీ, ఐ గ్రాంట్ హిమ్ ద లిబరేషన్.
2: పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు.
3: వీ కెన్ నో
2: జనాన్ పరిపాలిస్తే.
3: ఆల్ దోస్ ఎనీ బడీ
2: తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అట్టి వాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు.
3: ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ ద వర్షిప్ మీ, ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. దిస్ ఇస్ ఇన్ఫినిట్ డివోషన్.
2: కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటారు.
3: ఇఫ్ వీ కన్ఫైన్ డివోషన్, లిమిట్ డివోషన్ టు ద సెల్ఫ్, ది ఇండివిజువల్,
2: సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు.
3: If one works for the self and also the society, he stands for the middle state. All are one.
2: సమస్త ప్రాణులు ఒక్కటే.
3: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్
2: అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తులు ఉన్నారు.
3: ద వన్ హూ అండర్స్టాండ్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ. అంటే
2: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటిది కాదు.
3: ఈస్ ది హైయెస్ట్ స్టేట్, నాట్ మియర్లీ చాంటింగ్ గాడ్స్ నేమ్ నాన్ స్టాప్.
2: అది కాదు అనన్య భక్తి.
3: ఇట్ ఈస్ నాట్ అనన్య భక్తి.
2: అనన్యం అనగా ఇతర భేదములు లేకుండా.
3: అనన్య భక్తి మీన్స్
2: అందరినీ సమత్వంగా భావించుకొని సూచించడం అనుభవించడమే ఇది అనన్య భక్తి.
3: ట్రీటింగ్ ఎవ్రీబడి ఈక్వల్.
2: సర్వ మానవుల దైవత్వం ఉంటుండాలి.
3: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీబడి.
2: సర్వ మానవుడు దైవ స్వరూపుడే.
3: ఆల్ హ్యూమన్స్ ఆర్ డివైన్.
2: దేవుడు అంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు.
3: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
2: దేవుడు అంటే ఏదో ఒక ప్రదేశమునందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు.
3: వి షుడ్ నాట్ లిమిట్ గాడ్ టు ఎ పర్టిక్యులర్ ప్లేస్.
2: సర్వత్రా ఉన్నటువంటి వాడే దేవుడు.
3: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
2: ఇంత విశాలమైన దేవుణ్ణి
3: గాడ్ ఈజ్ సో బ్రో.
2: ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసినట్టు.
3: గాడ్ ఈజ్ సో మైట్ అండ్ ఇన్ఫినిట్ ఈజ్ జస్ట్ పుట్ ఇన్ ఎ ఫోటో ఫ్రేమ్ అండ్ వర్షిప్డ్ ఇన్ ఎ నారో వే.
2: భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు. కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు.
3: ఫోటో విల్ హెల్ప్ యూ టు సబ్మిట్ యువర్ ప్రేయర్స్
2: కాదు భగవంతుడు.
3: వీ షుడ్ నాట్ లిమిట్
2: హిమ్. ఆ మాత్రమే కాదు భగవంతుడు.
3: నాట్ మియర్లీ ది ఫోటో ఫ్రేమ్.
2: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
3: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
2: అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం.
3: హీఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద మైన్యూట్ ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
2: కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం.
3: సో డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్.
2: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు
3: వెన్ వీ రికగ్నైజ్ దిస్
2: సర్వభూతములు కూడా దైవ స్వరూపంగానే ఉపయోగిస్తుంది.
3: వీ విల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
2: కనుక
3: సో
2: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నారు.
3: హూమ్ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ టు గాడ్.
2: ఎవరికి మనం నమస్కారం చేసినప్పటికీ కేశవునికి నమస్కారం చేసిన వారు అవుతాం.
3: యూ మే డూ నమస్కార్ టు ఎనీబడి ఇట్ అమౌంట్స్ టు నమస్కార్ టు గాడ్.
2: దానిని ఇంకొక రీతిలో మనం తీసుకున్నాం. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితి. ఎవరిని మనం దూషించినా కానీ తిరిగి మనం కేశవుని దూషించిన వారం అవుతాం.
3: హూమ్ సో ఎవర్ యూ డినై అండ్ అక్యూజ్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ అండ్ అక్యూజేషన్ ఆఫ్ గాడ్.
2: అల్పమైన సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతని నాకు ఈ దేవుడే ఇతరు మాత్రమే నా దేవుడు. నేను రాముణ్ణి ఇష్టపడతాను కృష్ణుని ఇష్టపడను. లేక నేను కృష్ణుని ఇష్టపడతాను రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు? సంకుచిత హృదయుడు.
3: The fanatists and fundamentalists are so mean and narrow minded as to limit God to a name and form like Ramakrishna. God has got 1,000 heads and 1,000 feet and 1,000 hands.
2: Sahasra shirsha purushaha sahasraksha sahasrapad.
3: He has so many hands, so many heads and so many feet.
2: కాబట్టి ఒక్కొక్క నేమ్ నీకు ఇష్టంగా ఉండొచ్చును.
3: యు మే లైక్ వన్ నేమ్.
2: మరొక నేమ్ నీవు ద్వేషించకూడదు.
3: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ అనదర్ నేమ్.
2: నామాలు కూడా నువ్వు భగవంతునివే.
3: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
2: ఈనాడు ఒక చిన్న ఉదాహరణ.
3: ఏ స్మాల్ ఎగ్జాంపుల్ టుడే.
2: సహస్రనామార్చన చేస్తున్నాము.
3: వి వర్షిప్ గాడ్ యూజింగ్ 1,000 నేమ్స్.
2: ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం.
3: వి పిక్ అప్ వన్ ఫ్లవర్.
2: కేశవాయ నమః.
3: సే వన్ నేమ్ అండ్ ఆఫర్ టు గాడ్. నదర్ నేమ్ టు గాడ్.
2: ఇవన్నీ కూడా ఒకే రూపాన్నిపైనే వేస్తున్నాం. కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు.
3: దో వి వర్షిప్ గాడ్ అటరింగ్ 1,000 నేమ్స్ పికింగ్ అప్ ఎ ఫ్లవర్ ఎవ్రీ టైమ్ ఆల్ దీస్ ఆర్ ఆఫర్ టు సేమ్ ఫోటో.
2: అన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వస్తున్నాం.
3: ఆల్ నేమ్స్ ఆర్ ఆఫర్డ్ ఆర్ మెంట్ టు ఓన్లీ వన్ గాడ్.
2: కాబట్టి ఏకం సత్ ప్రాబోధన్. ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు.
3: సో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ గివెన్ బై స్కాలర్స్.
2: ఇవన్నీ ఒకే రూపములకు సంబంధించినటువంటివి.
3: ఆల్ ఆఫ్ దెమ్ రిలేట్ టు ది సేమ్.
2: ఒక్క దేహం లోపల
3: in the same body
2: అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో
3: as we have many limbs
2: ఒక్క దైవమునకు
3: one god
2: అనేక పేర్లంతా ఉంటున్నాయి
3: has many names
2: కానీ ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే
3: though god has many names god is one
2: కృష్ణానుకు రామానుకు అల్లానుకు జీసస్ అనుకు జోరాస్ట్రియమనుకు గురుప్రభు అనుకు ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే.
3: యు మే కాల్ గాడ్ యాజ్ రామ కృష్ణ అల్లా జీసస్ అండ్ సో ఆన్ గాడ్ ఈజ్ వన్
2: కనుక ఈ పేర్లు వారి అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ది అవుతూ వచ్చినాయి. కానీ భగవంతుడిలో ఎలాంటి భేదము లేదు.
3: నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్.
2: కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి.
3: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ నారో మైండెడ్నెస్.
2: పలాన్ రూపమే నాకు అవసరము.
3: యు కెన్ ఐ నీడ్ దిస్ ఫార్మ్ ఇన్ నేమ్
2: అంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా నీవు అనుభవించినట్టు అవుతుంది.
3: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఎ ఫైనైట్ నేమ్ అండ్ ఫార్మ్.
2: ఎవరైనా సరే ఏ రూపమైనా సరే
3: లెట్ ఇట్ బి ఎనీ
2: అందరి ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి.

0: ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దెమ్ యాజ్ వన్ ప్రిన్సిపల్.
0: ఇప్పుడు చెప్పాను పంచభూతములను చెప్పాను.
1: భగవాన్ సెట్ ఫైవ్ ఎలిమెంట్స్,
0: అంగది, సరస్వతి, సరస్వతి, అంగవతి. ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పాను.
1: హీ రిఫర్డ్ టు అంగవతి.
0: ఈ పంచభూతములు ఏ మతం ఏ ఒక్క దేనికి కూడా విరుద్ధంగా పోయేటువంటివి కాదు.
1: నన్ కెన్ యాక్ట్ ఆపోజిట్ టు
0: పంచభూతములు. ఏ కులము,
1: టు వాట్ కాస్ట్ దే బిలాంగ్ టు.
0: ఏ కాస్ట్ లేదు.
1: దే హావ్ నో కాస్ట్.
0: ఆకాశమునికి ఏ కులము.
1: వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ది స్కై.
0: గగనమునికి ఏ కులము.
1: వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ స్పేస్.
0: గంగకి ఏ కులము.
1: గ్యాంజెస్.
0: ఏ కులము లేదు.
1: నో కాస్ట్.
0: కనుక భూమికి ఏ కులము.
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ద ఎర్త్.
0: నీటికి ఏ కులము.
1: వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ వాటర్.
0: కులము లేదు.
1: నో కాస్ట్.
0: ఈ విధంగా పంచభూతములకే కులబద్ధములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి.
1: వెన్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ నో స్పెసిఫిక్ కాస్ట్, వై షుడ్ వి ఫైట్ ఫర్ కాస్ట్.
0: అందరిది ఒకే మతమే, మానవ మతము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి.
1: బిలాంగింగ్ టు ది కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ, వీ షుడ్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈక్వలే.
0: ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం.
1: టుడే వీఆర్ హ్యావింగ్ కమ్యూనిటీ ఫీలింగ్స్.
0: పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము.
1: ద వన్ హూ రియలైజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ యూనిటీ అవసరము. యూనిటీ, ప్యూరిటీ,
0: డివినిటీ అవసరము.
1: అండ్ ద డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఈనాడు ప్యూరిటీ, యూనిటీ, డివినిటీని మర్చిపోయినారు.
1: టుడే వీ హావ్ ఫర్గాటన్ ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ, ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం చేస్తున్నారు.
1: ఇన్ దేర్ ప్లేస్ వీ ఫైండ్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ, కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం.
1: వీఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్ విత్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఏ కుల మతములు లేవు.
1: గాడ్ ఈస్ బియాండ్ కాస్ట్ లేవు. గాడ్ ఈస్ బియాండ్ డిఫరెన్సెస్.
0: దైవమే.
1: గాడ్ ఈజ్ వన్ టు ఎవ్రీబడీ.
0: దేశం వారికైనా దైవమే.
1: టు ఎనీ మ్యాన్ ఆఫ్ ఎనీ కంట్రీ.
0: ఏ కాలంలోనైనా దైవమే.
1: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం.
0: ప్రాచీన కాలం నుండి ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు.
1: దేర్ వర్ నో డిఫరెన్సెస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్.
0: పరిపూర్ణ హృదయులైపోయి
1: దేవర్
0: భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు.
1: దేవర్ బ్రాడ్ మైండెడ్ అండ్ ఫాలో ద కల్చర్ ఆఫ్ భారత్.
0: సంస్కరింపజేసినటువంటిదే సంస్కృతి.
1: దట్ bring samskara, refinement, ee samskruti, the culture.
0: Kanuka etti bedhamulaku avakasam ivvakunda.
1: Don't give scope for differences.
0: Etti kulamathamulaku avakasam ivvakunda.
1: Don't observe communal differences.
0: Etti purushulane etti bedham lekunda.
1: Don't observe differences on grounds of gender.
0: Okkate aneetvanti ekatvaniki raavali.
1: Don't observe differences on grounds of gender. God is one to everybody.
0: Oke daivam.
1: God is one.
0: ఈ దైవత్వాన్ని మాత్రం సర్వులకు అధికంగా, సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి.
1: దిస్ డివినిటీ ఇస్ యూనిఫామ్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్ అండ్ షేర్.
2: భజన బినా సుఖ శాంతి.

సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు

0: వెర్రి మనస, అదియో నీలో నన్నున్నది కాంచుమచట, సత్యమును తెల్పు బాట ఈ సాయి మాట.
1: విత్ ఎ డిజైర్ టు హ్యావ్ ది విజన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రాహ్మణ్, ఓ ఫూలిష్ పర్సన్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఇట్, ఫూలిష్ మైండ్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. దట్ ఈస్ ఇన్ యూ, లుక్ ఫర్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ది వర్ల్డ్ ఆఫ్ ట్రూత్, ది పాత్ ఆఫ్ ట్రూత్, సాయిస్ వర్డ్.
0: యువకుడు భావి భారత నిర్మాత.
1: Youth is one who establishes the future of Bharat.
0: భారతదేశం యొక్క భవిష్యత్తు యొక్క మంచి చెడ్డలు యువకులపైనే ఆధారపడి ఉన్నది.
1: The good as well as the bad of the future of Bharat depends on the shoulders of the young people.
0: దేశం యొక్క ఔన్నత్యము, దేశం యొక్క భిన్నత్వము, దేశం యొక్క క్షీణత్వము యువకుల యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉన్నది.
1: ది గ్రేట్నెస్ ఆఫ్ ది కంట్రీ, ది డిటీరియరేషన్ ఆఫ్ ది కంట్రీ అండ్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ, ఆల్ ఆఫ్ దెమ్ డిపెండ్ అపాన్ ది యంగ్ పీపుల్.
0: కానీ నేటి భారత భౌతికం యొక్క క్షీణత్వము, భౌతికం యొక్క క్షీణత్వమునకు కారణము ఏమిటో విచారించినప్పుడే యువకుల యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకోవటానికి వీలవుతుంది.
1: It will be possible for young people

0: to realize their responsibility only when they understand the reason for the deteriorated condition at present of this country, Bharat.
1: అనేక మతముల వారికి అనేక దేశములకు ఆదర్శాన్నిచ్చి ఆదుకున్నటువంటి యొక్క భారతదేశము నేడు తమ బిడ్డలకు పట్టెడు అన్నమును అందించుట లోపల చాలా పరితపిస్తూ ఉండాలి.
0: దిస్ కంట్రీ భారత్ విచ్ అట్ వన్ టైమ్ గేవ్ ఐడియల్స్ అండ్ ఐడియల్ ఎగ్జాంపుల్స్ టు మెనీ రిలీజియన్స్ అండ్ టు మెనీ కంట్రీస్ సచ్ ఎ కంట్రీ టుడే ఈజ్ అనేబుల్ టు గివ్ ఫుడ్ టు ఇట్స్ ఓన్ చిల్డ్రన్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: యువకుల యొక్క ప్రవర్తన, యువకుల యొక్క భావములు, యువకుల యొక్క కర్మలు అపవిత్రమై అశుద్ధమై కళంకరహితమైనటువంటివిగా ఉండటం చేత ఈ మానవత్వాన్ని ఉద్ధరించే నిమిత్తమై కొంత విద్యాభ్యాసములు ఉన్నత స్థాయి యందు అభ్యసించాలని కొంతవరకు గుర్తించడానికే.
0: ది కాండక్ట్ ఆఫ్ యంగ్ పీపుల్, ది ఐడియాస్ దట్ స్ప్రౌట్ ఇన్ యంగ్ పీపుల్ అండ్ ది వర్క్ విచ్ యంగ్ పీపుల్ డూ హ్యాస్ బికమ్ అన్ప్లెజెంట్, అన్సెక్యూర్ అండ్ ఇంప్యూర్, అన్సేక్రెడ్. దిస్ ఈస్ ది మెయిన్ రీజన్ వై in their education and in their methodology of teaching we should bring about some changes.
1: Totallo dongalu cheri palapuspan apahincharante deeniki edi karanam?
0: If the thieves enter a garden and begin to steal the fruit and the flower in the garden, what is the reason for this?
1: Deeniki kancha lekapovatamu kaapala lekapovatame deeniki moola karanam.
0: The main reason for such a thing is that there is no fence for the garden and there are no sentries for the garden.
1: యువకుల యొక్క హృదయ బృందావనమునందు పవిత్రమైన భావములు ఫలపుష్పములుగా వికసించి తద్వారా ఆచరణ రూపమైనటువంటి సిద్ధాంతములను అనుష్ఠాన రూపమైనటువంటి క్రియలుగా అందించేటువంటి దాంట్లో కొంత లోపం కలుగుతూ వచ్చింది.
0: ఇన్ ది గార్డెన్స్ అండ్ ది హార్ట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ sacred ideas should enter and they should flower and become fruits. There has been some decline in this process.
1: Durachara durgunamulainatundi dongalu ee hudaya brindavanamundu chorabadi tadwara dinini apaharinchadaniki prayatnistu vastunnayi.
0: Thieves which are in the form of bad conduct and bad ideas have entered the garden of the hearts of these young people and they are trying to steal the flowers and the fruits.
1: Kalukani kramashikshanaainatundi kanchanu manam kattukoni నిత్యాధరమైనటువంటి క్రియారూపమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించినప్పుడే దీనికి చక్కని పోషణ ఏర్పడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ బిల్డ్ ఎ ఫెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ వీ కెన్ గ్రో గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ కాండక్ట్ ఇన్ అవర్ వర్క్ దెన్ ది గార్డెన్ విల్ బికమ్ గుడ్.
1: జగత్తునందు రూపనామములు కలిగినటువంటి సమస్త పదార్థములకు ఒక కర్త అయినటువంటి యొక్క కారణము లేకపోలేదు.
0: In this world, for all things which have a name and a form, it is not as if there is someone who has created that name and form.
1: Prati padartham kudanu swaroopa swabhavamulato koodi roopanama kriya roopamai dharistu untundali.
0: Every item in this world may have its natural attributes, but it takes a form and a name.
1: Prati karma kudanu oka karta lekapoledu.
0: For every action, there will be a subject.
1: Kartaleni karma nirmanam kaaneru.
0: There can be no action if there is no actor or subject.
1: Kanukani, prati vishayamunu kudanu, ee drishti kalpitamaina jagattunandu, samasta padarthamunu kudanu, okka kaaranam anetundi, okka mooladharamaina shakti okati unnadi.
0: For everything in this created world, for all that we see, there must be a cause, a base, which has caused this creation.
1: అయితే లోకమునందు కొందరు నిరాశపరులు, కొందరు ఆశపరులు, ఈ విధమైనటువంటి మిశ్రమమైనటువంటి యొక్క మానవత్వం లోపల కొన్ని విధమైనటువంటి దానిని అర్థము చేసుకోలేక కాలంను వ్యర్థపరచడమే కాకుండా కర్తను కూడా నువ్వు గుర్తించుకోలేకపోయినటువంటి వారు అవుతున్నారు.
0: బట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ పీపుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, సమ్ పీపుల్ who have a reason and who want to understand, some people have no process of understanding.
1: ఆశపరులు నిరంతరము తమ దృష్టిని ఉన్నత స్థాయి ఎందే ఉంచుకుంటారు.
0: దోస్ హూ హ్యావ్ ఎన్ అంబిషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ విల్ కీప్ దేర్ థాట్స్ ఆల్వేస్ ఎట్ హై లెవెల్.
1: నిరాశపరులు నిరంతరము నిస్పృహ గురి అయి నిరుత్సాహములకు లోబడి ఉంటారు.
0: అదర్స్ ఆర్ ఆల్వేస్ డిజెక్టెడ్ అండ్ డిసప్పాయింటెడ్.
1: ఆశపరుడు చీకటి యందు తన దృష్టిని పైకి ప్రసరింపజేసుకుంటాడు.
0: హీ హూ వాంట్స్ టు లెర్న్ హీ విల్ రైజ్ హిస్ విజన్ ఈవెన్ ఇన్ డార్క్నెస్.
1: నిరాశపరుడు క్రిందికి చూస్తాడు.
0: One who does not want to learn will look down always.
1: క్రింద కనిపించేటువంటిది ఒట్టి చీకటి.
0: What he sees when he looks down is always darkness.
1: పైన చూసేటువంటి ఆశపరుడు నక్షత్రాలు మినుకు మినుకమని ఏదో ఒక ఆశని కల్పించు తన యొక్క జీవితమునకు ఒక ఉత్సాహాన్ని చేకూరుస్తూ ఉంటాయి.
0: వన్ హూ వాంట్స్ టు లర్న్ అండ్ లుక్స్ అప్ విల్ ఆల్వేస్ సీ బ్రైట్ స్టార్స్ అండ్ దే గివ్ హిమ్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
1: ఆశపరుడు నిరంతరము గులాబీ పుష్పములపైన దృష్టి ఉంచుకుంటాడు.
0: హీ హూ వాంట్స్ టు లర్న్ విల్ ఆల్వేస్ హ్యావ్ హిస్ విజన్ ఆన్ ఎ రోజ్ ఫ్లవర్.
1: నిరాశపరుడు ఈ గులాబీ పుష్పమునకు క్రింద ఉన్నటువంటి యొక్క ముండ్లపైన దృష్టి ఉంచుతాడు.
0: ఆన్ ది కాంట్రరీ హీ హూ ఇస్ డిసప్పాయింటెడ్ విల్ ఆల్వేస్ లుక్ అట్ ది థార్న్.
1: ఈ దృష్టి వలన తాను కొంతవరకు అదిరి బెదరి పుష్పమునే కోల్పోతాడు.
0: బై లుకింగ్ అట్ ది థార్న్ ఆల్వేస్ హీ ఇస్ టెరిఫైడ్ అండ్ హీ ఇస్ అఫ్రైడ్ అండ్ హీ విల్ లూజ్ ది ఫ్లవర్.
1: ఆశపరుడు ఇది ఒక టంబ్లర్, దీనిలో అర్థం నీరు ఉంటుండాలి.
0: We will now take the man who wants to learn. This is a tumbler. There is half full of water.
1: Aasaparudu ardham neerunu chustadu. Indulo ardhame neeru untundadani bhavistadu.
0: The one who has hope of learning will only look at half the full of tumbler and says the tumbler.
1: Niraasaparudu ardham kaalini chustadu.
0: The other man will only look at the empty half of the tumbler.
1: అర్థం ఖాళీ ఉందని చెప్పడంలోన అర్థం నీరుందని చెప్పడంలోన రెండు సమానంగానే ఉంటున్నాయి అర్థాలు.
0: టు సే దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఫుల్ ఆర్ టు సే దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ బోత్ ఆఫ్ దెమ్ మీన్ ది సేమ్ థింగ్.
1: కానీ అర్థం ఖాళీగా ఉన్నది అనేటువంటి వాడు నిరాశకు గురి అయిపోతున్నాడు.
0: బట్ ది వన్ హూ సేస్ దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ హీ ఇస్ ఆల్వేస్ లుకింగ్ డౌన్.
1: అర్థం నీరుందని అనేటువంటి వాడు ఇంకా దానిని అర్థం నింపుకోవాలని ఆశలోపల దానిని అభివృద్ధి పరచుకుంటాడు.
0: హీ హూ సేస్ దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఫుల్ హ్యాస్ ది హోప్ ఆఫ్ ఫిల్లింగ్ ది అదర్ హాఫ్.
1: ఈ ఆశ నిరాశలకు మధ్యలో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాసం అత్యవసరం.
0: బిట్వీన్ దిస్ హోప్ అండ్ హోప్లెస్నెస్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ ఈస్ నెసెసరీ.
1: ఈ ఆశ నిరాశలకు మధ్యలో విశ్వాసం అనేటువంటిది లేకపోవటం చేతనే మానవుడు కొంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నాడు.
0: బ్రిడ్జింగ్ దిస్ హోప్లెస్నెస్ అండ్ హోప్ బికాస్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీఈస్ బికమింగ్ డిసప్పాయింటెడ్
1: కనుకనే ఈ నమ్మకము అనేటువంటి దాని వల్ల మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
0: బై దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్ వీ షుడ్ ఇంక్రీజ్ అవర్ అటెన్షన్ ఆన్ దిస్.
1: ఈ శ్రద్ధనే లేకుండా మానవుడు ఏమాత్రమైనటువంటి ముందంజా వేయడానికి వీలు కాదు.
0: Without such care or shraddha, man cannot put forward even
1: one step. Shraddhavane manaku jnanam labhistundi.
0: It's only by such shraddha one can become.
1: Karukane shraddhavan labhate jnanam. Shraddha kaliginatunte vaadu entati unnatamaina sthayikaina pogaradu.
0: That is why it has been said, if a man has got shraddha, he will become wise.
1: Ee shraddha kevalamu laukikamaina bhautikamaina chanabanguramaina anityamainatunte vaati yendu adhikanga manam penchukoraadu.
0: This attention or shraddha should not be promoted on worldly things, impermanent things. Things do not have a permanent value.
1: Nitya satya nirmalamainatundi shashvata padarthamainatundi yokka daivattvam paina mana shraddhanu abhivruddhi parchukovali.
0: On divinity which is permanent, which is truth, which is everlasting, we should promote this care and attention.
1: Mana yokka nammakame mana yokka jeevitham yokka shakti.
0: Our belief and our faith is the strength of our life.
1: నమ్మకమే లేకుండా మానవుడు క్షణమైనా కూడాను ఈ జగత్తునందు కాని మరే జగత్తునందు కాని జీవించడానికి వీలు కాదు.
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్.
1: జీవితమునందు సామాన్యమైనటువంటి యొక్క చిన్న కార్యములు ఎందు కూడాను మనం నమ్మకం లేకపోతే దేన్ని కూడా మొదలు పెట్టలేము.
0: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈవెన్ ఆన్ స్మాల్ మ్యాటర్స్ ఇట్ ఇస్ నాట్ అస్ ఇఫ్ వీ కెన్ గివ్ అప్ అవర్ బిలీఫ్ అండ్ ఫెయిత్.
1: రేపు అనేటువంటి చేస్తాము అనేటువంటి నమ్మకం ఉండినప్పుడే మనం ఒక కార్యాన్ని కోరుకుంటాం.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ హావ్ బిలీఫ్ దట్ వీ కెన్ డూ ఇట్
1: టుమారో. రేపటికి నేను ఉంటానో ఉండనో అనేటువంటి యొక్క నమ్మకమే లేకపోతే ఎట్టి కార్యాన్ని కూడా తాను కోరుకోలేడు.
0: ఇఫ్ వన్ హ్యాస్ నో బిలీఫ్ దట్ హీ విల్ లివ్ టుమారో
1: ఇలాంటి వాడు దౌర్బల్యుడిగా రూపొందుతాడు.
0: హీ విల్ బికమ్ ఎ వెరీ వీక్ పర్సన్.
1: కనుక మనకు నమ్మకమే బలము.
0: ఫెయిత్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒకనొక సమయం లోపల దక్షిణాఫ్రికా లోపల పెద్ద పెద్ద గోల్డ్ మైన్లు అంతా ఉండేటువంటి.
0: ఇన్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ దేర్ వర్ బిగ్ గోల్డ్ మైన్స్.
1: అక్కడ ఏదో ఒక దైవవాణిగా వచ్చి తనకు ఒక ఆదేశాన్ని అందించింది ఒక శ్రీమంతుడు.
0: సమ్ డివైన్ వాయిస్ గేవ్ ఎ కైండ్ ఆఫ్ మెసేజ్ టు దిస్ ఇండివిజువల్.
1: ఆ ప్రదేశంలో పోయి ఈ శ్రీమంతుడు అనేక విధములుగా కూడాను త్రవి చుట్టూ వచ్చాడు.
0: This rich individual, following the divine voice, went to those places and began to dig for gold.
1: నూరు ఇన్నూరు అడుగులు 200 అడుగుల వరకు త్రవ్వినాడు. కానీ అక్కడ ఏమాత్రము బంగారం ఉండినట్టు కనిపించలేదు.
0: He did the digging 100 feet and even 200 feet but found no gold.
1: ఈ దైవవాణి పైన కొంతవరకును అపనమ్మకంతో ఉండి కేవలము బంగారం చిక్కుతుందనేటువంటి ఆశ చేత ఆ శ్రీమంతుడు ఈ కార్యాన్ని కోరుకున్నాడు.
0: To some extent he lost faith in this divine voice but he hoped that he will get gold and he began digging.
1: ఇది కేవలము త్రవ్వడానికి ముందుగా ఈ శ్రీమంతుడు ఏదో ఒక దైవవాణి నాకు చెప్పింది, పలాని స్థానం లోపల నీవు ప్రయత్నం చేస్తే కావలసినంత గోల్డ్ నీకు చిక్కుతుంది అని చెప్పింది అని తాను ఒక వెల్లడి చేశాడు.
0: బిఫోర్ స్టార్టింగ్ టు డిగ్ ఫర్ గోల్డ్ హీ ఎక్స్ప్రెస్ టు అదర్స్ దట్ ఇట్ వాస్ ఎ డివైన్ వాయిస్ విచ్ టోల్డ్ హిమ్ దట్ హీ షుడ్ డిగ్ ఇన్ సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్ టు ఫైండ్ గోల్డ్.
1: ఈ అపనమ్మకం చేత దురాశ చేత ప్రారంభించినటువంటి ఈ శ్రీమంతుడు 200 అడుగులు మాత్రమే త్రవ్వి నిరాశ చేత వదిలిపెట్టిపోయాడు.
0: This person, on account of lack of faith and on account of disappointment, he dug only 200 feet and left it there disappointed.
1: కాని దైవవాణి ఏనాటికి కూడాను అది అసత్యము కాదు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక శ్రీమంతుడు తిరిగి దానిని ఏదో తక్కువ వెలకి ఇచ్చి ఆ ప్రదేశాన్ని కొనుక్కున్నాడు.
0: Another wealthy person who had firm belief in the fact that a divine voice can never go wrong paid some small amount and purchased this area.
1: మొదటి దినము ఇద్దరు కూలీలను తీసుకెళ్లి త్రవ్వినాడు. 3 అడుగుల లోపల బ్రహ్మాండమైన గోల్డ్ వచ్చింది.
0: On the first day he had only 2 laborers and dug beyond the 200 feet and found an enormous amount.
1: అతను తిరిగి బయటికి వచ్చి చెప్తున్నాడు, జయాపజయములకు 3 అడుగులే మూల కారణము అన్నాడు.
0: He came out and said that for victory and failure only 3 feet are responsible.
1: చూసారు, విశ్వాసము చేత 3 అడుగుల లోపలే అతనికి ఈనాడు సౌత్ ఆఫ్రికా లోపల గొప్ప బంగారు గనిగా ఉండేటువంటి అది.
0: With faith, digging only 3 feet, he could strike big source of gold in South Africa.
1: ఇంతేకాదు, తిరిగి 1914 లోపల ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చేసేస్తుంది, మొదటి ప్రపంచ యుద్ధం.
0: నాట్ ఓన్లీ దిస్, ది ఫస్ట్ వరల్డ్ వార్ కమెన్స్డ్ ఇన్ 1914.
1: ఆ సమయం లోపల ఒక స్టీమర్ లో ప్రయాణమై వస్తున్నారు సిపాయి.
0: At that time, in a steamer, some soldiers were traveling.
1: ఈ జపాన్ స్టీమర్ వచ్చేసేసి మధ్యలో ఏదో బాంబు వేసి అది మునిగిపోయింది.
0: That steamer was sunk by the dropping of a bomb by another Japanese steamer.
1: ఇక్కడ కొంతమంది లైఫ్ బోట్స్ అని ఉంటుంటారు, సహాయకమైన యొక్క యంత్రములు ఉంటాయి, తద్వారా కొంతమంది దాన్ని దాటుకొని పోయారు, కొంతమంది అక్కడే మునిగిపోయారు. తిరిగి 5 మంది మాత్రమే అందులో ఈత ఆడుకుంటూ గట్టును చేరడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు.
0: సమ్ పీపుల్ యూజ్ లైఫ్ బోట్స్ టు ఎస్కేప్, అదర్స్ వర్ డ్రౌన్ బట్ ఓన్లీ 5 అమంగ్స్ దెమ్ ట్రై టు స్విమ్ అండ్ రీచ్ ది షోర్.
1: అందులో ఒకడు, అయ్యో నా అంత్యకాలం ఆరంభమైంది, నేను ఇక ఏ కొన్ని నిమిషాల లోపల నేను మునిగిపోతున్నాను, ఏ తిమింగలాల వాతను పడిపోతున్నాను అని నిరాశకు గురి అయిపోతూ వచ్చాడు.
0: వన్ ఆఫ్ దెమ్ ఫెల్ట్ దట్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ హెడ్ కమ్ అండ్ దట్ హి వాస్ గోయింగ్ టు బి డ్రౌన్ అండ్ హిస్ బాడీ విల్ పర్హాప్స్ బి ఈటెన్ అప్ బై సమ్ క్రోకోడైల్స్ అండ్ సో ఆన్.
1: రెండో వాడు అంటున్నాడు, అయ్యో నేను ఇంటి దగ్గర అయినా కూడా ఏర్పాటు కూడా చేసి రాలేదు, నా ఆలుబిడ్డలు గది ఏమవుతుందో, నా భవిష్యత్తు అనేటువంటిది ఇంతతో అంత్యమైపోతుండాలి, నా కుటుంబాన్ని పోషించే వారెవరి, ఆ కుటుంబ చింతతోనే కళ్ళు మూశాడు సముద్రంలో.
0: Another person thought that I have made no arrangements at home. What is to happen to my wife and children and my family?
1: ఇంకా మూడో వాడు ఏం చేస్తున్నాడు, అయ్యో నా ఇన్సూరెన్స్ పత్రాలంతా నా పెట్టెలోనే ఉంటున్నాయే, నా భార్య బిడ్డలకు అది కూడా దక్కనే ఏమో, ఇదైనా నేను అందించలేకపోయినానే నిరాశకు గురి అయిపోయాడు.
0: A third one felt that all the insurance documents were inside a box. He could not even hand them over to his wife and children.
1: ఇద్దరు వ్యక్తులు మాత్రమే ధైర్యంగా ఉంటుండి భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మానవత్వం ఏదో ఒక కీర్తిని సాధించే నిమిత్తమే సృష్టించాడే కానీ నిరుపయోగ నిమిత్తమే సృష్టించలేదు, నా మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి, తప్పక నేను ఈ దీన్ని దాటి నా యొక్క దివ్యమైనటువంటి యొక్క క్రియల చేత నా మానవత్వాన్ని సార్థకం చేసుకుంటాను, దైవ సంకల్పాన్ని నిరూపిస్తానని ధైర్యంతో ఎదురుతూ వచ్చారు.
0: Two others amongst these five were very courageous, and they felt that God would not have created them unless they have a purpose to fulfill, and we shall live and fulfill that purpose. So they swam to the shore.
1: ఈ విధమైనటువంటి ధైర్యంతో కొంత ఆలోచిస్తూ ఉండగానే పెద్ద హెలికాప్టర్ వచ్చేసేసింది.
0: While with this courage they were thinking,
1: ఇది రావడానికి కారణం ఏమిటనగా ఆ పడవ పైన బాంబు పడి మునిగిపోయే సమయం లోపల ఎయిర్ట్రోప్ ఫోన్ చేశాడు. ఇట్లే పడవ అంతా కూడా మునిగిపోతాంది, తక్షణం మీరు సహాయం చేయాలని. అది అందిన తక్షణమే ఎయిర్ప్లేన్ వచ్చింది. నీటిలో మునిగి తేలుతున్నటువంటి ఇద్దరికి ఏదో సహాయ యంత్రాలు అందించి వాడిద్దరిని హెలికాప్టర్ లో తీసుకుని పోయింది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారు, జయాపజయములకు 5 నిమిషములే ఒక కాలము అన్నాడు.
0: ఈవెన్ యాజ్ ది 2 of the 5 people వర్ థింకింగ్ లైక్ దట్, ఎ హెలికాప్టర్ కేమ్ అండ్ రెస్క్యూడ్ దెమ్. ది రీజన్ ఫర్ ది హెలికాప్టర్ కమింగ్ ఈజ్ దట్ యాజ్ ది బోట్ వాస్ సింకింగ్, ఎ రేడియో మెసేజ్ వాస్ సెంట్ టు ది షోర్ that the boat was sinking, and a rescue helicopter was sent, and these two were rescued. When they were rescued, they said, between death and life, between being rescued and not rescued, only 5 minutes is the difference.
1: Kanuka jayapajayamulu bangara gani valiki moodu adugullo telipoyindi. Nadilo pravahinche nadivilo kottukoni poyi samudramlo munigipoyetunte variki 5 nimishallo jayapajayamulu yokka vishayamu telipoyindi.
0: Between success and failure, for one who dealt with the gold mine, it was a matter of 3 feet. Between death and life, for these two people, it was a matter of 5 feet.
1: Ijayapajayamulaku karanamemti? Vishwasamu, avishwasamu.
0: What is the reason for this success or failure? It is faith and lack.
1: Kanuka manaku ee naadu yuvukulainatuvanti varu vishwasam aneetundi mana swasaga bhavinchali.
0: So those who are youth today should regard faith as their very breath of life.
1: Prati padarthamana kudanu ఒక కారణం ఉంటే ఉంటుండాలి.
0: ఫర్ ఎవ్రీథింగ్ దర్ మస్ట్ బి ఎ కాజ్.
1: ప్రతి ప్రాణికి కూడాను ఒక జీవించడానికి ఒక కారణం ఉంటుండాలి.
0: ఫర్ ఎవ్రీ లివింగ్ వన్ టు లివ్ దర్ మస్ట్ బి,
1: ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక కారణం చేతనే ఈ జగత్తునకు సృష్టింపబడినాడు.
0: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఎ పర్పస్.
1: కనుక ఈ కారణకార్య నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించింది, తప్పక నా కార్యసిద్ధిని నేను నెరవేర్చుకుంటాను అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసము యువకుల్లో బలపడాలి.
0: With this cause and effect relationship that man has been created, the faith should be strengthened of this cause and effect relationship.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
0: There is a small example.
1: ఇది ఒక వెండి ప్లేట్.
0: This is a silver plate.
1: ఇది దీనికి రూప నామములు ఉంటున్నాయి.
0: This has a name and a form.
1: ఈ రూప నామములు క్రియారూపంలో ఏర్పడినటువంటిది.
0: This name and form have been established by action.
1: అయితే ఈ రూప నామ క్రియ స్వరూపమైనటువంటి ఈ ప్లేటుకు కారణమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: ఫర్ దిస్ ప్లేట్ విచ్ హాస్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్ దేర్ ఇస్ ఎ బేస్.
1: ఈ కారణమే వెండి.
0: దిస్ బేస్ ఇస్ ది సిల్వర్.
1: కార్యం యొక్క స్వరూపమే ప్లేట్.
0: ది ఫార్మ్ విచ్ హాస్ రిజల్టెడ్.
1: వెండి లేకుండా ప్లేట్ తయారు కాలేదు కదా.
0: విదౌట్ సిల్వర్ దేర్ ఇస్ నో ప్లేట్.
1: అయితే ఈ ప్లేట్ ఎక్కడ నుంచి వచ్చింది? శూన్యం నుంచి వచ్చిందా?
0: బట్ వేర్ ఫ్రమ్ హాస్ దిస్ ప్లేట్ కమ్? హాస్ ఇట్ కమ్?
1: ఇది పూర్వము ఆకారం శూన్యంగా ఉంటున్నది, కానీ దీని యొక్క సూక్ష్మాకారము వెండి అంత సూక్ష్మంలో స్వరూపాన్ని ధరించింది.
0: ఆల్దో ఇట్స్ ఫార్మ్ వాజ్ నాన్ ఎగ్జిస్టెంట్, ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎ సటిల్ మేనర్ ఇన్ ది బేసిక్ మెటీరియల్.
1: అదే విధంగానే మట్టిలో కుండ ఉంటుందా, ఇది ప్రత్యక్షం కాదే అని అనుకోవచ్చు.
0: ఇన్ ది సేమ్ మేనర్ వన్ మే ఆస్క్ ది క్వశ్చన్, ఈస్ ది పాట్ ప్రెజెంట్ ఇన్ ది మడ్? పాట్ ఈస్ నాట్ విజిబుల్.
1: మట్టిలో కుండ ఉంటుండాలి.
0: Yes, pot is present in the mud.
1: కానీ అది కారణ స్వరూపాన్ని ధరించింది.
0: But it has not taken the
1: kumara daggariki poyetappudiki di karya swaroopani dharinchi.
0: When it goes to the potter, then it becomes a pot.
1: Kanuka karya karanalu rendu kudunu avinabhava sambandhalu.
0: The cause and the effect are inextricably connected with each
1: undaku matti etti karanamo plate ku endi enti karanamo adhe vidhamgane manavatvani kudunu oka divyattu oka karananga untundali.
0: Just as the mud is the base for the pot, as the silver is the base for this plate, so also for humanity God is
1: ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం చేతనే ఆయా కర్తవ్యము, ఆయా యొక్క క్రియలు, ఆయా రూపనామములు కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి.
0: సో ఫర్ ఎవరీ ఎఫెక్ట్, బికాస్ దర్ ఇస్ అ స్పెసిఫిక్ కాజ్, దట్ పర్టికులర్ ఎఫెక్ట్ విత్ దట్ ఫార్మ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కాజ్.
1: అయితే మట్టి నుండి కుండ పుట్టింది కదా, ఈ కుండ సర్వత్రా ఉంటుండాలనుకుంటే నీళ్ల నుంచి ఎందుకు పుట్టకూడదు, విసుగు నుంచి ఎందుకు పుట్టకూడదు కుండ?
0: When we find that the pot has come from mud, and if the pot is present everywhere, why should the pot not come out of water or out of sand?
1: Kanuka karanam anetundi kaarya roopamulo dharinchinappudu స్వరూపాన్ని నిరూపిస్తూ ఉంటుంది. ఇది ఏ ధారైతీతి ధర్మ, ధర్మమును ధరించినటువంటిది కనుక ఇది ధర్మాకారము అన్నారు.
0: సో వెన్ ది కాజ్ గివ్స్ రైజ్ టు ఎన్ ఎఫెక్ట్ ఇట్ గెట్స్ ఎ ఫార్మ్. వాట్ యు వేర్ ఈజ్ ధర్మ, ధారైతీతి ధర్మ.
1: ఏ పదార్థమునకు ఏది ప్రధానమైనటువంటి యొక్క కర్తగా ఉంటుండాలో అది లేకపోతే ఆ పదార్థములకు అది ధర్మస్వరూపాన్ని ధరించడానికి వీల్లేదు.
0: వాట్ ఎవర్ ఐటమ్ వి లుక్ ఎట్, if the cause for that item is not present, then it cannot take that form.
1: ఇది ఉప్పు,
0: this is salt.
1: ఈ ఉప్పు అనేటువంటి దానికి పుల్లధర్మం, దీనికి ఒక ధర్మం.
0: This is salt. For salt to taste sour is a natural quality.
1: ఆ యొక్క గుణమే లేకపోతే అది ఉప్పు కాదు.
0: If it has not got that quality, it will not be called salt.
1: నిప్పుకు దహన శక్తి ఒక ధర్మం.
0: For fire to be able to burn is a natural
1: thing. దహనమే శక్తి అందులో లేకపోతే దహించేటువంటి శక్తి అది బొగ్గు అవుతుంది కానీ నిప్పు కాదు.
0: If there is no capacity to burn, we won't call it fire, we will call it coal.
1: మిరపకాయకి కారము దాని యొక్క ధర్మం.
0: For a chili, pungency is its natural quality.
1: ఆ కారం అనేటువంటిదే ధర్మము లేకపోతే అది మిరపకాయ కాదు.
0: If the chili is not pungent, it won't be called a chili.
1: అదే విధముగా ఒక్కొక్క పదార్థమునకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క గుణము ధర్మస్వరూపాన్ని ధరిస్తుంటుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఆల్ మ్యాటర్ ఈచ్ కైండ్ హాస్ గాట్ ఎ స్పెసిఫిక్ నేచురల్ క్వాలిటీ.
1: మానవునకు ప్రధానమైనటువంటి యొక్క గుణము త్యాగము.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఈస్ టు బి ఏబుల్ టు.
1: ఈ త్యాగం ద్వారా మనకు కలిగేటువంటి యొక్క ఫలితం ఏమిటి?
0: What is it that we get out of sacrifice?
1: Nakarmana nat prajaya dhanena tyageneke amrutattamanasu. ఈ అమృతత్వాన్ని అందుకునే నిమిత్తమై త్యాగము మానవుడికి ఒక ధర్మస్వరూపాన్ని ధరించింది.
0: ఇమ్మార్టాలిటీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ఇమ్మార్టాలిటీ కెనాట్ బి గాట్ బై ఐదర్ వెల్త్.
1: ఈనాడు మానవుడు ఈ త్యాగము అనేటువంటి ఒక తన ధర్మాన్ని కోల్పోయినాడు.
0: టుడే మ్యాన్ హ్యాస్ లాస్ట్ దిస్ న్యాచురల్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్.
1: దీనికి విరుద్ధమైనటువంటి యొక్క స్వార్థము అనేటువంటి ధర్మాన్ని వరించినాడు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ హీ హాస్ అక్వైర్డ్ ఎ కాంట్రరీ క్వాలిటీ.
1: ఈ స్వార్థము ఎప్పుడు వరించినాడో అప్పుడు నుండి పరార్థం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: వెన్ హీ హాస్ అక్వైర్డ్ ది సెల్ఫిష్నెస్ హీ హాస్ లాస్ట్ హిస్
1: పరార్థం. శూన్యమైనప్పుడు యథార్థం మరుగైపోయింది.
0: వెన్ హిస్ ఎబిలిటీ టు సాక్రిఫైస్ ది నేచురల్ క్వాలిటీ
1: యథార్థం మరుగైనప్పుడు నానార్థాల్లో అనర్థం మిగిలిపోయింది.
0: మెనీ మీనింగ్లెస్ రిజల్ట్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్.
1: ఈ అనర్థాలతో అనేక అశాంతులు అనుభవిస్తున్నాడు మానవుడు.
0: విత్ దిస్ మీనింగ్లెస్ సిచ్యువేషన్ మ్యాన్ ఇస్.
1: ఈనాడు విద్యావంతులు యథార్థాన్ని గుర్తించి పరార్థాన్ని గుర్తించి పారమార్థకంలో ప్రవేశించి సత్యత్వాన్ని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి యువకులు.
0: Students, educated people today should recognize the truth, should give up this meaningless understanding and enter the world with recognition.
1: ఒకానొక సమయం లోపల ఉద్దాలకుని తన కుమారుడైన శ్వేతకేతుడు ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: On one occasion, Swetaketu, son of Uddalaka, asked questions of his father.
1: నాన్న, ఈ క్రియాభూతమైనటువంటి ఈ దేహమునకు కారణం ఏమిటి అన్నాడు.
0: He asked the father, "O father, tell me the reason for the creation of this body."
1: ఇది కేవలం క్రియా స్వరూపం.
0: This body is simply the result.
1: దీనికి ఏదైనా కారణమనేటువంటిది లేక ఇది స్వరూపాన్ని పొందడానికి వీలు కాదు కదా.
0: Unless there is a purpose, this form cannot come.
1: అప్పుడు ఉద్దాలకుడు చెప్పాడు, నాయన, ఈ దేహమునకు కారణము అన్నము అన్నాడు.
0: ఉద్దాలక then said, "The reason for this body is the food."
1: తండ్రి, దేహమునకు ఉత్పత్తి వినాశములు రెండుంటున్నాయి, కనుకనే ఇది క్రియారూపాన్ని ధరించింది. ఈ క్రియారూపము ధరించినటువంటి దానికి ఉత్పత్తి వినాశములు ఉంటున్నాయి. దీనికి ఆధారము కేవలం కారణము అన్నం అంటున్నావు, అన్నమును కూడాను ఉత్పత్తి వినాశము ఉంటుందని కదా, అది కారణం ఎట్లవుతుంది అని ప్రశ్నించారు.
0: The sun said, "This body has got two important qualities, growth and decay. The body grows, the body decays. And you say that the food is responsible for this body. So food also must have the two qualities of..."
1: Anaga etavata deeni yokka antarattham enti, kaaranamainatundi ee padarthamunaku utpatti vinashamu undakoodadu ani deeni artham.
0: Be that as it may, the inner meaning of this is, whatever is the base, namely the food in this case, cannot have the qualities of decay.
1: Dekamaneetundi yokka bhutamunaku kriya roopaniki అన్నము ఉత్పత్తి స్థానమైనటువంటిది కనుక అది కారణం అంటున్నావు, కనుక అన్నం కూడాను ఇది కేవలం క్రియారూపమే అని నిర్ణయం చేశాడు కుమారు.
0: ది సన్ కేమ్ టు ది కన్క్లూషన్ దట్ ఫుడ్ యు సే ఈస్ ది కాజ్ ఫర్ ది బాడీ, బాడీ హ్యాస్ గ్రోత్ అండ్ డికే, సో ఫుడ్.
1: మరి ఉదాహరణకు చెప్తాడు, నాయన, అన్నమునకు కేవలము ఒక జలము దీనికి కారణము అన్నాడు.
0: Then the father gave an alternative answer and said, water is responsible for the food.
1: దానికి కుమారుడు కూడాను, నాన్న జలం కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది కనుక అది కూడాను క్షీణించేటువంటిది. ఏదో ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి జలంగా తయారవుతుంది కనుక ఇది కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది, ఇది కూడాను కారణం కాదు అన్నాడు.
0: The sun said, no, water also has got a birth and decay. It cannot be called the base.
1: తదుపరి ఉద్దారు కూడా చెప్పాడు, నాన్న దీనికి తేజస్సు కారణము అన్నాడు.
0: Then Uddalaka said, the main cause for this is the power.
1: Chetaketu cheptunnadu tandri idi kodanu sarinatti karanam kaadu tejasthu kodanu utpatti vinasham untunnadu kanuka idi kodanu deeni karanam kaadu annadu.
0: The sun again said, no, this cannot be. You say that the light or the energy is the cause. That also has got a
1: baradu par tandri enikuntu uddalaka cheptunnadu deeniki vinashamaina vinasham kaanatunti anaga naasham lenatunti నిత్య సత్య స్వరూపాన్ని ధరించినటువంటి పరమాత్మే దీనికి ఒక కారణము అన్నాడు.
0: దెన్ ది ఫాదర్ సెడ్, yes, the only reason for this also is the indestructible truth which neither grows nor is born.
1: దరుద ప్రతి పదార్థమునకు జలమునకు అన్నమునకు తేజస్సు కూడాను ఒక పదార్థమనేటువంటి శాశ్వతమైనటువంటి కారణంగా ఉంటుందని.
0: ఫర్ ఫుడ్, ఫర్ లైట్, ఫర్ వాటర్, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ వి వుడ్ కాల్ డివైన్.
1: ఏ తర్వాత పంచభూతములకంతా కూడా కారణభూతమైనటువంటిది ఒక పరాత్మము.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ వీ కమ్ టు ది కన్క్లూజన్ దట్ ఫర్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఇన్ దిస్ వరల్డ్ ది
1: ఇండిస్ట్రీవత్వం
0: దాట్ ఈస్ డివినిటీ.
1: కలిప దైవత్వం అనేటువంటిది ఈ జగత్తునందు భిన్న భిన్న రూపనామము ధరించడం ఉండినంత మాత్రం ఇది భిన్నత్వంగా మనం భావించరాదు.
0: బికాస్ డివినిటీ అండ్ గాడ్లీనెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్ వీ షుడ్ నాట్ థింక్ ద డివినిటీ ఇస్ డైవర్స్.
1: కనుకనే ఏకోహం బహుశ్యాం అన్నాడు, నా ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతూ వచ్చింది.
0: దిస్ ఇస్ ద రీజన్ వై ఇట్ హెస్ బిన్ సెట్ oneness in me has been manifesting itself in a diverse variety of ways.
1: కనుక జగత్తునందు కలిగినటువంటి యొక్క సమస్త పదార్థములకు కూడాను కారణ స్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు ఒకడు ఉన్నాడు అనేటువంటి యొక్క విశ్వాసాన్ని యువకులు ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
0: The యంగ్ పీపుల్ షుడ్ టుడే ప్రమోట్ ది ఫెయిత్ దట్ దేర్ ఇస్ వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది మేనిఫెస్టేషన్స్ అండ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ వీ సీ ఇన్ దిస్ వరల్డ్.
1: దీని అభివృద్ధి నుండేటువంటి యొక్క వైజ్ఞాన శాస్త్రకంగా మానవుడు సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించుకునలేక కేవలం అర్థ నాలెడ్జీ అనగా అర్థ తెలివితేటలు కలిగినటువంటి వాడుగా తయారైపోయి తద్వారా అన్నింటిపైన అవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకుంటూ వస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ విచ్ ఇస్ గ్రోయింగ్ డే ఆఫ్టర్ డే మ్యాన్ విత్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ అండ్ ఈజ్ డెవలపింగ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హీ సీస్.
1: కనుక ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క బలహీనతను మనం దూరం చేసుకుని మనము తగినటువంటి శక్తి సామర్థ్యముల చేత దైవ విశ్వాసాన్ని మన శాస్త్ర విశ్వాసాన్ని మన మత విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి యువకులు తగినటువంటి కృషి చెప్పాలి.
0: కీపింగ్ సచ్ వీక్నెస్ అట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ అవర్ సెల్స్ వీ షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ డే ఆఫ్టర్ డే అండ్ బిలీవ్ ఇన్ గాడ్ బిలీవ్ ఇన్ శాస్త్రస్ అండ్ బిలీవ్ ఇన్ అవర్ ఓన్ ట్రెడిషన్.
1: మతము చెడ్డది కాదు, ఆధ్యాత్మికం చెడ్డది కాదు.
0: Religion is not bad. Spirituality is not bad.
1: మన భారతీయ సంస్కృతి చెడ్డది కాదు.
0: Our culture of Bharat is not
1: అన్ని చెడ్డలు మన భావాల్లోనే కూడి ఉంటున్నాయి.
0: All bad things are contained in our own ideas.
1: మతములన్నీ చేరి మంచినే బోధించే.
0: All the religions teach only good. This is what we should understand wisely.
1: కనుక మతులు చెడ్డవైన మతమేది చెడ్డది వినుడు భారతీయ వీరసుడా. మన మతులు చెడ్డవైపోతున్నాయి కానీ మతములు చెడ్డవి కాదు.
0: ఇఫ్ అవర్ మైండ్స్ ఆర్ బ్యాడ్ విచ్ రిలిజియన్ కెన్ బి కాల్డ్ బ్యాడ్. లిసన్ టు దిస్ యంగ్ సన్ ఆఫ్ భారత్.
1: మనము దురాశలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ బికమింగ్ సబ్జెక్ట్
1: దురాశలకు గురి అయిపోవటం చేత మనము దుఃఖం అనుభవించక తప్పదు.
0: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ ఆస్పిరేషన్స్.
1: ఎంత తెలివితేటలు ఉండినప్పటికీ ఎంత శక్తి సామర్థ్యం కలిగినప్పటికీ తద్వారా మనం ఈ దురాశ అనేటువంటిది క్రమక్రమేణా పెడమార్గం పట్టిస్తుంది మానవుడు.
0: However clever a man may be, however strong a man may be, this bad desire will make man take it out.
1: కపటము కాని మోసము కాని అన్యాయము కాని ఒక విధమైనటువంటి అహంకారము కాని దాంభికము కాని ఏమాత్రం కూడా జరగకూడదు.
0: ఇన్ ది మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీట్ ఎనీ కైండ్ ఆఫ్ అన్జస్ట్నెస్ ఆర్ ఈగో షుడ్ నాట్ ఎంటర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: దర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: కర్ణుడు సూర్యుని యొక్క అంశం.
0: కర్మ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సన్.
1: సూర్యుని యొక్క ప్రసాదం
0: ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, సన్ గాడ్.
1: కనుక అతను మహా తెలివితేటలు కలిగినటువంటి వాడు.
0: హీ వాజ్ దేర్ఫోర్ అన్ ఎక్స్ట్రాడినరీ
1: సంపన్నుడు.
0: హీ వాజ్ ఎ వెరీ స్ట్రాంగ్.
1: జయించేటువంటి వారు ఎవరు కూడా లేరు.
0: నో వన్ వాజ్ ఏబుల్ టు గెట్
1: ది సూర్యుని చేత పొందినటువంటి వరప్రసాదం.
0: దిస్ ఇస్ సమ్ గిఫ్ట్ విచ్ హి గాట్ ఫ్రమ్ ది గాడ్ సన్.
1: ఈ వరప్రసాదం కూడా ఒక్కొక్క సమయంలో శాపంగా మారిపోతుంది.
0: బట్ ఈవెన్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ సమ్ టైమ్స్ టర్న్స్ ఇంటు ఎ కర్స్.
1: శాపము కూడా ఒక్కొక్క సమయంలో వరప్రసాదంగా రూపొందుతుంది.
0: సమ్ అకేషన్స్ ఈవెన్ ఎ కర్స్ కెన్ బికమ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక వరము శాపంగా మారడానికి కానీ శాపం వరంగా మారడానికి కానీ కారణం ఏమిటి?
0: ఫర్ ఎ గిఫ్ట్ టు బికమ్ ఎ కర్స్ ఆర్ ఫర్ ఎ కర్స్ టు బికమ్ ఎ గిఫ్ట్,
1: మానవుని యొక్క కపట యుక్తినే దీనికి మూల కారణం.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ మ్యాన్స్ ఇంట్రీ.
1: దీనికి కరుణి ఎందు ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ కర్ణాస్ లైఫ్ ఫర్ దిస్.
1: ఇతను బ్రహ్మాస్త్రాన్ని పొందాలనేటువంటి ఉద్దేశం చేత పరశురాము దగ్గర విద్యను అభ్యసించాలని సంకల్పించుకున్నాడు.
0: కర్ణ వాంటెడ్ టు అక్వైర్ ది బ్రహ్మాస్త్ర అండ్ దేర్ ఫోర్ వాంటెడ్ టు లెర్న్ విత్ పరశురాము.
1: అయితే పరశురాముని తండ్రి అనేటువంటి యొక్క జమదగ్నికి ఈ క్షత్రియులు అనేటువంటి వారు అనేక విధములుగా పరాభవం చేయటం చేత తన తండ్రి యొక్క పరాభవాన్ని సహించుకునలేక పరశురాము ఒక దీక్షను పట్టాడు. నా జీవిత పర్యంతం కూడాను క్షత్రియుని హతమారుస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ పట్టాడు.
0: ది క్షత్రియస్ హ్యాడ్ హ్యూమిలియేటెడ్ జమదగ్ని ఫాదర్ ఆఫ్ పరశురామ ఆన్ మెనీ అకేషన్స్. సో పరశురామ టుక్ ఎ డిటర్మినేషన్ దట్ హీ విల్ టేక్ వెంజెన్స్ అగెన్స్ట్ ఆల్ క్షత్రియస్ అట్ ఆల్ టైమ్స్.
1: కనుక నేను క్షత్రియుడిగా వెళ్లి పరశురాము దగ్గరికి వెళ్లి ఈ బ్రహ్మాస్త్రం యొక్క దీన్ని అనుభవించాలనేటువంటి దీంతో ఏమాత్రం కూడా ఫలితం కాదు. నేను క్షత్రియుడు కాదు అనేటువంటి యొక్క మారువేషము ధరించి పరశురాము దగ్గర చేరి ఈ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి సామర్థ్యాన్ని కొంతవరకు తెలుసుకోవాలని చెప్పని ఒక బ్రాహ్మణ వేషమును ధరించి, అనగా కపట వేషమును ధరించి పరశురాము దగ్గరకు వెళ్లి నేను బ్రాహ్మణుని, నేను తమ దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకోవాలని ఆశిస్తున్నానని ప్రార్థించాడు.
0: కర్ణ న్యూ దిస్ అండ్ కర్ణ థాట్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గో టు పరశురామ యాజ్ అ క్షత్రియ అండ్ అక్వైర్ ది బ్రహ్మాస్త్ర. సో హీ టుక్ ఎ డిసీట్ఫుల్ ఫార్మ్ ఆఫ్ అ బ్రాహ్మిన్, వెంట్ టు పరశురామ అండ్ సెట్ ఐఎమ్ ఎ బ్రాహ్మిన్, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ గెట్ ది బ్రహ్మాస్త్ర.
1: ఈ మాటల విశ్వాసము చేత పరశురాముడు అతనికి చక్కగా అన్ని విధములు కూడా విద్యను అభ్యసించాడు.
0: పరశురామ బిలీవింగ్ ఇన్ దీస్ వర్డ్స్ టాట్ కర్ణ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాస్త్ర.
1: ఈ అన్ని విద్యను కూడా నువ్వు బోధించి ఈ బ్రహ్మాస్త్రమును ఉపయోగించుకునేటువంటి విధానము కూడా నువ్వు బోధించాడు.
0: ఆఫ్టర్ టీచింగ్ హిమ్ ఎవ్రీథింగ్ హీ ఆల్సో టాట్ హిమ్ హౌ టు యూజ్ ది బ్రహ్మాస్త్ర.
1: కానీ కట్టకడపటికి ఇతను క్షత్రియుడు అని తెలుసుకున్నాడు ఎట్లో.
0: బట్ టువర్డ్స్ ది ఎండ్ హీ లెర్న్డ్ దట్ కర్ణ వాజ్ ఎ క్షత్రియ అండ్ నాట్ ఎ బ్రాహ్మణ్.
1: కపట వేషమును ధరించి అసత్యం మాటలు చెప్పి గురువును వంచించడం కనుక ఈ బ్రహ్మాస్త్రం యొక్క ఉపయోగం నీకేమాత్రము లేకుండాగాక అని శాపం చేశాడు పరశురాము.
0: రియలైజింగ్ దట్ హీ వాజ్ వేరింగ్ ఎ డిసీట్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మిన్, పరశురామ గేవ్ ఎ కర్స్ దట్ దిస్ బ్రహ్మాస్త్ర షాల్ బి ఆఫ్ నో యూస్ టు యూ అట్ ఆల్.
1: కనుక మనం గురువు చెంత చేరే సమయంలో కపటాన్ని ఏమాత్రం కూడా మనం చేకూర్చకూడదు.
0: Thus, when we go to the feet of a guru, we should never...
1: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
0: There's no room for ego.
1: ఇంకే విధమైనటువంటి ఆడంబరాన్ని ప్రదర్శించకూడదు.
0: There should also be no pride exhibited.
1: Humble. వినయ విధేయుడైపోయి నీవు విద్యను అభ్యసించాలి.
0: One must go with humility and be humble and learn from a guru.
1: ఈ వినయ విధేయతలు లేకపోవటం చేతనే కర్ణుడు మహాశక్తివంతుడైనప్పటికీ, సూర్య వరప్రసాదుడైనప్పటికీ తాను ఏమాత్రం కూడాను ఆ యుద్ధ సమయం లోపల పాండవులందరూ అతన్ని చేరినప్పుడు ఈ బ్రహ్మాస్త్రం యొక్క వినియోగాన్ని తాను అనుభవించలేకపోయాడు.
0: ఆల్దో కర్ణ వాజ్ ఆల్ పవర్ఫుల్, బికాస్ హీ హాడ్ నాట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్, హీ కుడ్ నాట్ యూజ్ ది బ్రహ్మాస్త్ర అట్ ది టైమ్ వెన్ హీ నీడెడ్ టు యూజ్.
1: ఇంతే కాదు, మనము ధర్మాన్ని తెలుసుకుని సత్యాన్ని గుర్తించి దానిని వంచనగా మనం ఉపయోగించుకోకూడదు.
0: Not only this, understanding dharma and truth, we should not use it for bringing down...
1: తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: What we understand about dharma should be put into practice.
1: అనుభవించినటువంటి సత్యాన్ని క్రియారూపంలో మనము ప్రచరించాలి.
0: The truth which we have experienced should be put into action.
1: ఈ విధమైనటువంటి తెలుసుకున్న సత్యాన్ని కానీ తెలుసుకున్న ధర్మాన్ని కానీ సక్రమమైన మార్గంలో మనం అనుభవించకుండా ఉండినా ఇది ధర్మమునకు సత్యమునకు మనం వంచన గావించినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ ది ట్రూత్ వీ హావ్ లెర్న్డ్ అండ్ ది ధర్మ వీ హావ్ లెర్న్డ్ ఇఫ్ వీ డు నాట్ యూజ్ ఇట్ అలాంగ్ ది గుడ్ పాత్
1: కేవలం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం.
0: వీ వుడ్ సింప్లీ హావ్ డన్ ఇన్ జస్ట్
1: ద్వారా అనేక విధమైనటువంటి అపకీర్తులకు గురి కావచ్చు.
0: వీ విల్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ బై దట్ యాక్షన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్
1: ఉదాహరణ చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను.
0: I will also give you a second example.
1: Krishnudu antaki pratijnanu sadhinchinatundi maha vyakti ekkada kuda mana charitralo kanipinchatam ledu.
0: Nowhere in our tradition we will find another person who had been able to
1: atani peru Gandhi
0: as Bhishma. His name is
1: bhayankaramainatundi dikshanu thanu sadhinchincheta ataniki Bhishma pratijnaga untadam cheta Bhishmudu ani peru vachindi.
0: He was a person who achieved fearful determination.
1: Mahajnani
0: Bhishma. He is a very wise person.
1: అనేక విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు.
0: He had strength of all kinds.
1: మహావీరుడు, ధీరుడు, గంభీరుడు.
0: He was a hero and a very wise person.
1: అయినప్పటికీ ఇంకా ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యులు పాపం పాండవులకు కౌరవులకు కూడాను అస్త్ర శస్త్ర విద్యలంతా కూడాను నేర్పించినటువంటి మహాగురువు.
0: Drona was the guru who had taught all the archery and various types of work to Pandava.
1: Iriyuri yendu kuda inni vidhamainatundi oka maha shaktulu kaligi undinappatiki dharma prabodhalu gavinchetundi maha veerudiga undinappatiki dharma shastramu teligina eriginatundi vaaru ainappatiki ee nindu sabalopala Draupadini yeechukoni vachi Duryodhanudu parabhavam chese samayam lopala ee maatram kudanu deenini సహించుకోలేకపోయినప్పటికీ ఈ ధర్మాన్ని దుర్యోధన దుశ్శాసన అదులకు బోధించలేకపోయారు.
0: Although they were aware of the right conduct and dharma, when Draupadi was being humiliated by Duryodhana in a full assembly, they could not teach them what was right and what was right conduct.
1: ధర్మము తెలిసి కూడాను ఆ సమయంలో ధర్మాన్ని బోధించలేనటువంటి యొక్క వ్యక్తిత్వము ధర్మము తెలిసి ప్రయోజనమేమిటి?
0: Knowing dharma, if they were unable to teach what right conduct was in that assembly when Draupadi was being humiliated, what is the use of
1: ee sariyainatundi karma kaadu ani cheptani satyanni telisi kudanu aa satyanni sariyainatundi reetiga arigattaleneetundi vaadu satyam telisukoni prayojanam enti.
0: Knowing the truth that was not the right conduct, yet he was not able to put it into practice.
1: Ee satya dharmamulu rendu kudanu okadanikoti aadharanga penaga vesukunnatundi.
0: Here truth and dharma are things which will intertwine.
1: Satyam nasti paro dharma. సత్యం అనేటువంటి పునాది పైన ధర్మం అనేటువంటి గోడ కట్టబడినటువంటి.
0: ధర్మ ఇస్ లైక్ ఎ వాల్ బిల్ట్ ఆన్ ది బేస్ ఆఫ్ ట్రూత్.
1: ఏకావాత ధర్మ సత్యము రెండు కూడా అవినాభావ సంబంధము.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ అండ్ ధర్మ
1: సత్యము ఎంత నాశనము కానటువంటిదో ధర్మం కూడా అటు నాశనం కానటువంటి.
0: జస్ట్ ఎస్ ట్రూత్ ఇస్ నాట్ డికే
1: అమృతత్వమైనటువంటి యొక్క సత్య ధర్మము యందు తాను విరుద్ధమైనటువంటి మార్గము తెలిసి కూడాను వారు సరి అయినటువంటి యొక్క మార్గాన్ని అనుభవించలేకపోవటం చేతని భీష్మునకు ద్రోణులకు అపకీర్తులు పాలైపోయారు.
0: బికాస్ దే న్యూ వాట్ వాజ్ రైట్ అండ్ వాట్ వాజ్ ధర్మ సిన్స్ దే కుడ్ నాట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ భీష్మ అండ్ ద్రోణ వర్ బోత్ హ్యాడ్ సబ్జెక్టెడ్ టు ఇల్
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: కేవలము అక్కడ కూడా ఒక స్వార్థమే.
0: హియర్ ఆల్సో దేర్ ఇస్ అన్ అమౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: దుర్యోధనాదుల యొక్క పులుసన్నం భుజిస్తున్నామనేటువంటి ఒక అభిమానం చేత ఈ దుర్యోధన లేనటువంటి యొక్క కౌరవుల పైన కొంత అభిమానం నిరూపిస్తూ వచ్చారు.
0: Here they had the feeling that they were eating the salt of Duryodhana, and eating the salt of Duryodhana they had an
1: adityamaina dehamulaku aaraginchinatundi pulusannamula pradhanamulu.
0: For this impermanent body is the food and the salt that we eat.
1: Tikalamu yendu kudanu ee maatramu maarpu chendinatundi yokka satya dharmamulu yendu ee maatram kudanu taamu sariyainatundi yokka aadarchari nirupinchalekapoyaru.
0: Truth and dharma, which were permanent and unchangeable for all times, they could not show the right type of action.
1: Kanuka manam సత్య ధర్మములు ఎరిగి దాని ఆచరణీయందు ఉంచకుండా మనము సత్య ధర్మములు ద్రోహులవుతాం.
0: నోయింగ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్ ఇఫ్ వీ డోంట్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ వీ విల్ బి బిట్రేయింగ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
1: కనుక ఈనాడు మనము సమాజములకు చాటవలసినటువంటిది సత్య ధర్మముల యొక్క పరాక్రమాన్ని, సత్య ధర్మముల యొక్క పవిత్రాన్ని, సత్య ధర్మముల యొక్క విశిష్టతను కూడా మనం లోకానికి చాటాలి.
0: వాట్ వీ షుడ్ ప్రొక్లెయిమ్ టు ది కమ్యూనిటీ టుడే ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
1: చాటటములో రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: ఇన్ ప్రొక్లెయిమింగ్ దిస్ టు దేర్ ఆర్ టూ
1: పార్ట్స్. ఒకటి ప్రబోధం వల్ల చాటటము, రెండవది ఆచరణ వల్ల చాటటం.
0: వన్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై టీచింగ్, ది అదర్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై ప్రాక్టీస్.
1: ప్రబోధం వల్ల చాటినటువంటిది అంత భద్రంగా నిలిచేటువంటిది కాదు.
0: to proclaim by teaching is not a such a
1: strong కార్యక్రమం యొక్క ఫలితాన్ని మాత్రం అందించవచ్చు.
0: It will only give temporary results.
1: మనం ఆచరించి అనుష్ఠించి తద్వారా మనము ఇతరులకు ఆదర్శాన్ని అందించడంలో ఇది శాశ్వతమైన రీతిగా ప్రచురణ అవుతుంది.
0: బట్ ఇఫ్ యూ కెన్ ప్రొక్లెయిమ్ దిస్ బై ప్రాక్టీస్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ బై అవర్ ఓన్ ప్రాక్టీస్ అండ్ ఎగ్జాంపుల్ దట్ విల్ హావ్ ఎ పర్మనెంట్ వాల్యూ.
1: అనుకునే విద్యార్థులైనటువంటి వారికి మీకు తెలియనటువంటి కాదు, అనేక పర్యాలు నేను చెప్తూ వస్తాను. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క క్రియలు మూడింటి యొక్క ఏకత్వము చేర్చినప్పుడే అక్కడ పవిత్రమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తుంది.
0: ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ది స్టూడెంట్స్ డు నాట్ నో దిస్. ఐ హవ్ టోల్డ్ యు మెనీ టైమ్స్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. ఇట్స్ ఓన్లీ వెన్ యు కెన్ హార్మోనైజ్ యువర్ థాట్, యువర్ వర్డ్ అండ్ యువర్ యాక్షన్.
1: దీనినే వేదాంత పరిభాష యందు మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం అన్న.
0: This same thing has been described in Vedantic language by saying harmony between thought, word and deed. He is a great man.
1: Heenadu manam talakeedi okati cheppedi marokati chesedi inkokati.
0: Today our thought is one thing, our word is a different thing.
1: Kalpane evamunna manamu manas anyat vaches anyat karma anyat duratmanam manam duratmulaga roopondipothunnam.
0: Thought is different, word is different, action is still different. Such people are bad people. We are becoming bad people.
1: కనుక మనం ఈనాడు అన్ని విధములైనటువంటి సేవలు చేసి కూడాను ఈ మూడింటిని ఏకము చేసి దైవత్వంగా మనం భావించి ఈ మూడు కూడాను త్రిమూర్తి స్వరూపంగా ఈనాడు యజ్ఞోపవేత విషయంలో చెప్తూ వచ్చాడు మన సుబ్రహ్మణ్య శాస్త్రి.
0: In all the work that we do regarding these three aspects, thought, word and action as one, and combine them and harmonize them. In fact, our Subramanya Shastri has been telling us,
1: మనం యజ్ఞోపవీతం అని ఒక జంజివారం వేసుకుంటున్నాం.
0: We call it the యజ్ఞోపవీత, the sacred.
1: ఈ త్రాణలందు మూడు రకములైనటువంటి ఉంటాయి, మూడు త్రాణాలు చేరి ఉంటాయి.
0: In this యజ్ఞోపవీత there are three.
1: ఈ మూడు దారములు ఏమిటని మనకు అర్థము, దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ త్రీ స్ట్రింగ్స్?
1: దీనినే త్రికాలములు అని భావిస్తున్నారు.
0: దీస్ త్రీ హ్యావ్ బీన్ అండర్స్టూడ్ యాజ్ ది త్రీ
1: త్రిలోకములు అని విశ్వసిస్తున్నారు.
0: ఆల్సో త్రీ వర్డ్స్
1: కనుకనేది త్రికాల సంధ్య అన్నారు.
0: దిస్ ఈస్ ఆల్సో బీన్ సెడ్ సంధ్య,
1: రాత్రి సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య,
0: మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ప్రేయర్.
1: ఈ మూడు కాలములు ఎందుకూడదు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని భావించి ఈ త్రిలోకములు అనగా మన ఊర్ధ్వలోకము, నృత్యలోకము, అధోలోకము, ఈ మూడు లోకములు ఎందుకు సార్థకమును పొందేటువంటి యొక్క దైవత్వంగా మనం విశ్వసించి ఈ మూడింటి ఎందుకు శాంతి శాంతి శాంతి, ఈ మూడు శాంతుల చేత మన జీవితాన్ని తగినటువంటి యొక్క మా ఆదర్శ ప్రాయాన్ని అందించాలని బోధిస్తూ వస్తున్నారు.
0: Regarding all these three aspects as the three times Brahma, Vishnu and Maheshwara, we say shanti shanti shanti three times. And all the three
1: Gayatri kudanu kevalamu sarvadharamainatunti yokka sarvadevata swarupamainatunti yokka samasta karana swarupame.
0: Gayatri is also regarded as the very base of all forms of divinity.
1: కనుకనే దీనిని గాయత్రి చాందసాం మాత అన్నారు. అన్ని వేదములకు మాతృస్వరూపిణి అని చెప్పారు.
0: షీ హస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది మదర్ ఆఫ్ ఆల్ ది వేదస్.
1: ఒక్కొక్క వేదం ఒక్కొక్క మహావాక్యాన్ని అందిస్తూ వచ్చింది.
0: ఈచ్ వేద హాస్ గివెన్ అస్ వన్ మహావాక్యం.
1: త్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఈ నాలుగు వేదముల యొక్క మహావాక్యాలు.
0: ది ఫోర్ మహావాక్యాలు తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. దీస్ ఫోర్ మహావాక్యాస్ హావ్ బీన్
1: ఈ మహావాక్యములైనటువంటి వేద సారములు అన్ని కూడా నాలుగు చేరితే ఈ గాయత్రి మంత్రం యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది.
0: దీస్ ఫోర్ గ్రేట్ సేయింగ్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదస్ కాన్స్టిట్యూట్ టుగెదర్ ది ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: కనుకనే పంచభూతముల యొక్క స్వరూపిణి, పంచ ప్రాణముల యొక్క స్వరూపిణి, పంచ ఇంద్రియముల యొక్క స్వరూపిణి, కనుకనే సర్వానందములు సర్వ విజ్ఞానములు కూడా ఆ గాయత్రి మంత్రం నందే ఉంటున్నాయని నిరూపిస్తూ వచ్చింది.
0: Since Gayatri is regarded as the embodiment of all the five elements, of all the five lives and of all the five aspects, we say that all the forms are present in
1: Gayatri. Gayatri ki panchamukhi ani pilustu vachar.
0: It is in this context that Gayatri is said to have five faces.
1: Oka mukhamu om, adhe oka mukhamu.
0: One face is om.
1: Rendavadi bhuvasvaha.
0: The second phase is Bhur Bhuvasuva.
1: Moodavadi Tat Savitur Varenyam.
0: The third is Tat Savitur Varenyam.
1: Naalavadi Bhargo Devasya Dhimahe.
0: Fourth is Bhargo Devasya Dhimahe.
1: Diyo Yonah Prachodayat.
0: The fifth is Diyo Yonah Prachodayat.
1: Ee Panchamukhi Ayinatuvanti Oka Gayatri Mana Pancha Pranamul Cheta, Panchendriyamul Cheta, Pancha Koshamul Cheta, Pancha Pranamul Cheta, Anubhavinchinappudu Manam Kodanu Brahma Vidyam Maiva Bhavati.
0: If we can experience
1: Aa Tattvanni Manam Pondadaniki Avakasam Untundi.
0: If we can experience this five-faced Gayatri through all the five elements, through all the five lives and five sheets of ours, then we will have acquired the same status as Gayatri.
1: Kalukane manamu, adhyatmikamu, adhibhautikamu, adhidaivikamu annattuga, ee Gayatri lopala kudanu, Gayatri kudanu moodu perlu pettu vacharu.
0: Just as we divide our daily life into three aspects, the spiritual aspect, the material aspect, and the worldly aspect.
1: Gayatri, Savitri, Saraswati.
0: There are three names for Gayatri. Gayatri, Savitri, Saraswati.
1: Gayana anaga pranamulu ani meeku oka artham.
0: One meaning of the word Gaya is prana, life.
1: Anaga pranamulu kapadeyukundi kabatti Gayatri annaru.
0: In other words, what protects life is called Gayatri.
1: Indriyamulu pochinchetundi kabatti Savitri annaru.
0: What protects the organs is called Savitri.
1: Vakunu rakshinchetundi kabatti Saraswati annaru.
0: What protects the world is called Savitri.
1: Kanuka pranamulu indriyamulu ee yokka vakku ee moodinti endu kuda em ayipoyindi ante trikaranamulu ani bodhisthu vachindi.
0: Our life, our senses and our speech have been called trikarana.
1: Deha indriya vakku ee trikaranamulu kuda nu shuddhi gavinchetundide Gayatri namam annaru.
0: The name of Gayatri is one which purifies these three, your body.
1: Ee moodu kuda nu shuddhi ainappude manamu trikarana shuddhiga karmalu acharistam.
0: When your body, when your senses and your life are all purified, then we do our work.
1: Ee trikarana shuddhi kavinchukuneetundi nimittamai manamu bhagavat chintana chestu అదే సర్వ స్వరూపములకు ఒక కారణమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి శక్తిగా మనం భావించినప్పుడే సర్వ కర్మలు ఎందు కూడాను మనము విజయాన్ని సాధించడానికి ఏమాత్రమైనా కూడాను అవకాశం ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అటైన్ ప్యూరిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ వాట్ ఎవర్ వర్క్ వీ డూ వీ కెన్ దెన్ అటైన్ సక్సెస్.
1: కేవలము పని ఒక స్వరూపంగాను కర్త ఒక స్వరూపంగాను కార్యము వరకు మరొక స్వరూపంగాను మనం భావించినప్పుడు ఏమాత్రం కూడా విజయాన్ని సాధించలేదు.
0: When we regard the subject as one entity, the purpose as another entity and the work itself as a different entity, we cannot get
1: success. ముఖ్యంగా మనం ఏ పని పట్టినప్పటికీ దీంట్లో కారణంగా దైవత్వం ఉంటుందాది, అగోచరంగా ఉంటుందాది, మన క్రియారూపంలో అతను గోచరిస్తుంటాది. కనుక ఈ ప్రత్యక్షమైనటువంటి దానికి పరోక్షమైనటువంటి యొక్క దైవత్వం ఒక ఆధారంగా ఉండాలి అనేటువంటి విశ్వాసాన్ని మనం దృఢంగా పెంచుకోవాలి, బలపరచుకోవాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్, వీ షుడ్ స్ట్రెంగ్త్న్ ది బిలీఫ్ దట్ వాట్ ఈస్ ప్రెజెంట్ టు అస్ యాజ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ బిహైండ్ దట్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ బేస్, ఎ డివైన్ బేస్.
1: కదిలేటువంటి మారేటువంటి ప్రతి పదార్థమునకు, ప్రతి వస్తువుకు, ప్రతి ప్రాణమునకు, కదలనటువంటి, మెదలనటువంటి, స్థిరమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటిది ఒకటి ఆధారంగా ఉంటుండాలి.
0: Behind everything that is moving, that is changing and that is growing or decaying, there is something behind all that which is common.
1: మీరు చూసేటువంటి సినిమాల్లోనే మీకు చక్కని ఆదర్శం కనిపిస్తుంటారు.
0: You can find an example for this in the cinemas which you see every day.
1: కొన్ని బొమ్మలు వస్తూ పోతూ కదులుతూ మెదులుతూ ఉంటుంటాయి బొమ్మలంతా.
0: Some pictures come on the screen and go, they move about.
1: కానీ కదిలే బొమ్మలకు కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉంటుండాలి.
0: For the pictures which move and come and go, there is a
1: కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉండటం చేతనే తెర కదిలేటువంటి బొమ్మల లోపల కథలు మాకు అనుభవించడానికి వీలవుతారు.
0: Because there is a stationary screen which is the base, we can examine and experience the moving shadow.
1: ఆ తెరనే లేకపోతే మనకు కథనే అర్థం కాదు.
0: If there is no screen, we will not understand the story.
1: అదే విధంగానే జనన మరణములతో కూడినటువంటి మానవత్వానికి నిత్యమైన సత్యమైనటువంటి యొక్క దైవత్వము ఒక స్క్రీన్గా ఉంటుండాలి. అదే గిన లేకపోతే మన కథనే మనకు అర్థం కాదు, మన మానవత్వమే మనం గుర్తించుకోలేదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది హ్యూమన్ లైవ్స్ విచ్ హావ్ బర్త్ అండ్ డెత్ కమ్ అండ్ గో, దేర్ ఇస్ అ స్టేషనరీ స్క్రీన్ డివినిటీ. ఇఫ్ దట్ స్టేషనరీ స్క్రీన్ ఇస్ నాట్ ప్రెసెంట్, వీ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ స్టోరీ.
1: కార్లు బస్సులు అన్ని కూడా చాలా స్పీడ్ గా రోడ్డు పైన కదిలి వెళ్ళిపోతున్నాయి.
0: Cars and buses go with great speed on the road.
1: కార్లు కదులుతున్నాయి, బస్సులు కదులుతున్నాయి, కానీ రోడ్డు కదలటం లేదు.
0: ది కార్ ఇస్ మూవింగ్, ది బస్ ఇస్ మూవింగ్, బట్ ది రోడ్ ఇస్ స్టేషనరీ.
1: కనుక కదిలేటువంటి బస్సులు కార్లకు కదలనటువంటి రోడ్డు ఆధారంగా ఉంటుండాలి.
0: ఫర్ ది బస్ అండ్ ది కార్ విచ్ ఇస్ మూవింగ్ ది స్టేషనరీ.
1: అదేవిధంగా మనకు దృగ్గోచరమయ్యేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను, ప్రతి పదార్థము కూడాను ఒకటి అగోచరమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఆధారంగా ఉంటుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ విజిబుల్ టు అస్ దర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ది బేస్.
1: ఆ ఆధారమే దైవత్వం.
0: దట్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ ఈస్ డివైన్.
1: ఆధారం లేకుండా మాత్రం ఆధేయం ఏనాటి కూడా మనకు కలగదు.
0: వితౌట్ సచ్ ఎ బేస్ యూ కెనాట్ గెట్ ఎనీ రిజల్ట్.
1: కనుక అట్టి ఆధారమైన, మూలాధారమైన, ఒక కీలకమైన, ఒక గమ్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం నిరంతరము స్మరించడానికి ప్రయత్నించాలి.
0: దస్ దట్ బేసిక్ ఫౌండేషన్, దిస్ అన్చేంజింగ్ ట్రూత్, వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ దిస్ బేసిక్ ఫౌండేషన్.
1: మనము చదివిన చదువులన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క జగత్తును కొంతవరకు నిరూపించవచ్చు.
0: Students, all that we have learned can explain to you the visible world.
1: పదార్థముల యొక్క విజ్ఞానాన్ని మనం ప్రకటించవచ్చును.
0: We can also proclaim and understand the behavior of matter.
1: దీని యొక్క స్థితిగతులను మనం కొంతవరకు గుర్తించవచ్చును.
0: We can recognize the transformation in matter.
1: ఇది ఏ పదార్థం ఏ రీతిగా కలుగుతుందా అనేటువంటిది నిరూపించవచ్చును.
0: We can also establish how each matter changes.
1: అయితే ఫలాని పదార్థం ఇందుకోసమే పుట్టింది అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: But no one can decide that a particular form of matter has come for this purpose.
1: కనుక మనం ఏ విధంగా జరుగుతుండాలి, ఏ విధంగా తయారవుతుండాలి అనేటువంటి యొక్క తత్వాన్ని మాత్రమే మనం గుర్తించగలం. గాని ఎందుకోసం పుట్టింది, ఎవరు పుట్టించారు ఇవి నిర్ణయం చేసుకోవటం మానవుడికి అసాధ్యం.
0: We can only recognize how things take place, how things change. But why things take place and why things change, no man
1: can. అసాధ్యమైనటువంటి విషయంలో మనము చేరువి మనము కాలమును వ్యర్థముగా ఉంచుకునక సాధ్యమైనంత వరకును దానిని దైవత్వంగా భావించుకుని జన్మ సార్థకం గావించుకునే మార్గాన్ని మీరు అవలంబించటము ఈ చదువుల యొక్క నిజమైనటువంటి యొక్క గమ్యం.
0: Without undertaking this impossible task and wasting your time, the purpose of your education is to keep away from it and regard it as a divine purpose and do things.
1: కనుక దైవత్వము నేర్పేటువంటి విద్యలు కేవలం మరణత్వం కానటువంటి అమృతత్వమైనటువంటి విద్యలు నేర్పుతాడు.
0: Whatever is taught to you as a divine aspect is something which is immortal and which will not die.
1: కనుకనే వేమన చిన్న చిన్న పదాలతో చెప్తూ వచ్చాడు.
0: Vemana has said this by with small words.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమడు, తానెవరో మాత్రం తెలుసుకోలేడు.
0: Learning all kinds of things, you can become a very learned man, but he will not understand who he is.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేదు.
0: However much learning you may acquire, the mean qualities in you are not got rid of by that learning.
1: తరచి చదువు చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: You go on learning and learning, you can become argumentative, but you cannot become fully wise.
1: ఇట్టి చదువు చదువు చదివి సావంగ నేటికి చావులేని చదువు చదువవలే ఉన్నాడు.
0: Why learn all this and die? You must learn a thing which will not take you to death.
1: మన చదువులన్నీ కూడాను మనం జీవితం ఉన్నంత వరకు ఉంటాయి, తదుపరి మన చదువులు మనకంటే ముందుగానే వెళ్లిపోతాయి.
0: All that we have learned will last so long as there is life in you. All that will disappear even before the life goes out.
1: మనం పోయినప్పటికీ కూడాను ఆ చదువులు ఇక్కడే జీవించేటువంటివిగా, స్థిరమైనటువంటివిగా, చరమైనటువంటివిగా, ఒక విధమైనటువంటి ఒక చైతన్యవంతమైనటువంటివిగా ఇక్కడ స్థిరంగా ఉండేటువంటి చదువులు మనం చదవాలి.
0: We should learn such things which will remain here even if you had gone.
1: జీవితం అనేటువంటిది ఏదో ఒక రీతిగా గడుపుకుని పోతే చాలని మానవుడు ఊహించరాదు.
0: Man should not think that somehow or other you go through the life.
1: జీవితమును గడుపుకోవడానికి మానవుడిగానే పుట్టాలా?
0: To go through one's life, should we be born
1: as a human being? పశువులు క్రిమికీటకాలు కాదు కూడా జీవించటం లేదా?
0: Even animals and birds, are they not living?
1: కాదు కాదు, మానవుడు ఉత్తమమైన మానవుడిగా బతకడానికి ఉత్తముడిగా జీవించాలి.
0: Man should be born to live as a high
1: ఆదర్శవంతమైనటువంటి మానవుడుగా జీవించడానికే మానవుడు పోషించుకోవాలి.
0: హీ షుడ్ సీ దట్ హీ ఈజ్ లివింగ్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ లైఫ్.
1: కనుక మనము మానవులుగా జీవించి, మానవులుగా ప్రవర్తించి, మానవుడిగా ఆదర్శాన్ని మనం నిరూపించేటువంటి విద్యార్థులుగా తయారయ్యేటువంటి నిమిత్తమే మనము ప్రశాంతి నేమ లోపల పెద్దగా ఒక విశ్వవిద్యాలయంగా మనము కొంత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాం.
0: Students, in order that they may live like human beings and conduct the life of a human being, we are making Prashanthi Nilayam into a big university.
1: Inaati vidyarthule bhavi bharatodharaku.
0: The students of the present day are the future citizens of
1: the country. Kanuka desham yokka manchi chedalante kodanu mee talavaatrate aadharapadi untundadi.
0: The good and the bad of the country depends upon what is written.
1: Meeru kevalamu gandha parichayamulu maatrame cheskovatam kaakunda సంఘ పరిచయాన్ని కూడా మీరు చేసుకుని సమాజంలో మీరు దుమికి సాధ్యమైనంత వరకును తోటి మానవులకు తగినటువంటి యొక్క సహాయాన్ని మీరు కొన్ని క్రియలను చేపట్టాలి.
0: Not only should you get acquainted with textbooks, but you should get acquainted with the conditions of the community around you. Service to the community is service to man is service to God. Service to people is service to God.
1: కనుక మనము తనకు అనేటువంటి యొక్క స్వార్థం చేతనే మనం కాలమును వ్యర్థం గావించుకునక పరాత్మ అనేటువంటి యొక్క సమాజ సేవలో కూడాను మనం కొంతవరకును ప్రయత్నపూర్వకంగా కాలు పెట్టాలి.
0: Spending time in a selfish manner for yourself should be given up and enter the community and do service to others.
1: ఈ విధమైనటువంటి సమాజ సేవలో మీరు ఏకోన్ముఖులైపోయి ఒక విధమైనటువంటి దీక్షను పూని తగిన విధంగా మీరు సాధించినప్పుడే సమాజాన్ని కూడా మీ మార్గానికి కొంతవరకును చేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: If all of you have a united determination and face the community and serve them, then the community will
1: return. దేశం యొక్క పరిస్థితిని మీకు తెలియనటువంటిది కాదు.
0: It is not as if you do not know the condition.
1: భయంకరమైనటువంటి పరిస్థితులుగా రూపొందుతున్నాయి.
0: It's a fearful situation in the country.
1: ఎక్కడ చూసినా కూడా నువ్వు భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
0: Wherever you go, there is fear and terror.
1: శాంతి భద్రతలు ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
0: Peace and security have become very scarce.
1: ఇలాంటి సమయంలో యువకులైనటువంటి మీరు ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ కూడాను తిరిగి భావి భారతోద్ధారకులుగా తయారైపోయి మన ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తున్నాను.
0: In this situation, young people, I am hoping that you will again resuscitate with the face the community and serve them, then the community will return. దేశం
1: యొక్క పరిస్థితిని మీకు తెలియనటువంటిది కాదు.
0: It is not as if you do not know the condition.
1: భయంకరమైనటువంటి పరిస్థితులుగా రూపొందుతున్నాయి.
0: It's a fearful situation in the country.
1: ఎక్కడ చూసినా కూడా నువ్వు భయ

0: hoping that you will again resuscitate the great traditions and culture of this country.
1: Yuga yugamana nundi తరతరముల నుండి సర్వ దేశములకు ఆదర్శాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క దీన్ని సాధించినటువంటి యొక్క మన వైదిక సాంప్రదాయము ఈ ఐందవ జాతి యొక్క లక్ష్యాన్ని మనం ఏమాత్రం కూడా మర్చకూడదు.
0: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ది వేదిక్ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ హావ్ గివెన్ ఐడియల్ ఎగ్జాంపుల్స్ టు ఆల్ కంట్రీస్ అండ్ అట్ ఆల్ టైమ్స్
1: నాటి నుండి నేటి వరకు కూడా ఈ ఐందవ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటి? లోక సమస్త సుఖినో భవంతు. ఇది మన యొక్క లక్ష్యం.
0: From that day till today, what is the ideal of our Hindu Siddhanta? And that is all people of the world.
1: ఏ జాతి ఏ మతము ఏ కులము ఏ తెగ ఏ కాలము ఏ దేశము అనేటువంటి యొక్క దీనికి లేకుండా అన్ని దేశములు ఎందు అన్ని తెగల ఎందు కూడాను సమత్వమైనటువంటి యొక్క సాయి మతాన్ని మీరు చాటడానికి ప్రయత్నం చేయాలి.
0: Irrespective of caste, creed or country, you must try and establish the Sai religion amongst all
1: people. Siddhantamunu neevu anusarinchukovachunu nee sampradayannu anusarinchukovachu deeniki evaru kudanu addugadaniki veelu kaadu kaani samajika vritti yanda neevu praveshinchinappudu ee samasthi swaroopaniki sambandhinchinatundi yokka drishtyanni meeru hrudayamlo chitrinchukovali.
0: You can follow your individual traditions and your individual culture, nobody will object to that, but when you think of the community, this total aspect.
1: ఉన్నది మనకు రెండు మార్గము.
0: స్టూడెంట్స్ వీ హ్యావ్ ఓన్లీ టూ పాత్.
1: ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, వ్యక్తి యొక్క స్వాతంత్రం.
0: వన్ ఇస్ ది పాత్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్రీడమ్.
1: రెండవది ఫండమెంటల్ లా, ఇది సామాజికం యొక్క ధర్మం.
0: ది సెకండ్ వన్ రిలేట్స్ టు కమ్యూనిటీ.
1: కేవలం నీవు స్వార్థుడైపోయి ఇండివిజువల్ ఫ్రీడమ్ అని నా స్వార్థం అని చెప్పి స్వార్థంలోనే నీవు మునిగిపోకూడదు.
0: You should not become selfish and talk only of individual freedom and get immersed in
1: it. విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే సింపుల్ లైఫ్, హైయెస్ట్ స్టడీ.
0: Today, what the student should learn is to live a simple life and high living, high thinking.
1: ఈ హై థింకింగ్ అనేటువంటిది మనము చాలా ప్రధానంగా మనం చేయాలి.
0: In these two, high thinking.
1: అయితే ఇక్కడ మాత్రం అతి జాగ్రత్తగా ఉంటుండాలి. అతి సర్వత్ర వర్జయేత్తన్నారు. ఎక్కువగా థింక్ చేసి కడతుడికి పిచ్చి ఆసుపత్రిలో పోకూడదు మనం.
0: Here also we should be very cautious. Because of high thinking, you should not go on thinking too much and go
1: beyond it.
0: Too much of reading and learning will also destroy your mind.
1: కనుక మనం ఎంతవరకు అవసరమో అంతవరకు చేసుకుంటే ఈ వయసు లోపల మన ఎనర్జీని కూడాను మన యొక్క శక్తిని కూడాను కొంతవరకు బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నట్టుగా అభివృద్ధి గావించుకోవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ గో ఫార్వర్డ్ టు ది ఎక్స్టెంట్ దట్ ఇస్ నెసెసరీ, వీ కెన్ ఆల్సో లైక్ ఛార్జింగ్ ది బ్యాటరీ ఇంప్రూవ్.
1: ఈ వయసులో మన యొక్క ఎనర్జీ ఉన్నటువంటి శక్తిని అమితంగా మనం ఉపయోగపెట్టుకుంటే కొంత వయసు వచ్చేటప్పటికి మనం ఏమి కూడాను పనికి రాకుండా పోతాం.
0: If in this young age we use the energy in an unlimited manner, when you get aged you become useless.
1: Kanuka manaku enta avasaramo enni ye samayamulo avasaramo ye sthanamulo avasaramo aa sthanamulaku aa avasaramulaku anta shaktine manam upayog pettukovali.
0: To the extent necessary, where necessary and in what manner necessary, you should use energy.
1: Ee chinna udaharana meeku telusunu.
0: There is a small example.
1: Manam drawing room lo unna pedda bulb veskuntam, powerful light.
0: In a drawing room we put a very powerful light.
1: అక్కడ అనేక యూనిట్స్ అంతా ఉంటుంటారు, ఒక వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది.
0: దే యూ విల్ ఫైండ్ దట్ ఇట్ ఇస్ గాట్ అ వెరీ హై వోల్టేజ్.
1: అయితే బెడ్రూమ్ లోపల తక్కువ డిమ్ బల్బ్ గా వేసుకుంటారు.
0: బట్ ఇన్ ది బెడ్రూమ్ వీ హ్యావ్ ఎ వెరీ డిమ్ లైట్.
1: అయితే ఇక్కడ బయట అక్కడ డిమ్ ఉండడానికి కరెంటు లో వ్యత్యాసం వచ్చిందే కాదు, ఆ కరెంటు ఉపయోగ పెట్టుకునేటువంటి బల్బ్ లో ఉండాలి వ్యత్యాసం.
0: ది బ్రైట్నెస్ ఇన్ ది డ్రాయింగ్ రూమ్ అండ్ ది డిమ్నెస్ ఇన్ ది బెడ్రూమ్, డస్ ఇట్ కమ్ ఇన్ ది కరెంట్? నో, ఇట్ ఇస్ ఇన్ ది మ్యాన్.
1: అదే విధంగానే మనలో దివ్యత్వమైన యొక్క శక్తి కరెంటు వలె మంచి గొప్పగా ప్రసరిస్తూనే ఉంటుండాలి.
0: సో ఆల్సో ది స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ ఇన్ అస్ ఈజ్ ప్రెసెంట్.
1: అయితే మన ఊహలు మన భావములు మాత్రము ఆయా సమయంకు తగినట్టుగా బల్బులు మాత్రం దాన్ని అతికించుకోవాలి.
0: బట్ అవర్ థాట్స్ అండ్ ఐడియాస్ విచ్ యూజ్ ది స్ట్రెంగ్త్
1: కరెంట్ ఉంటుండాలి కదా అనుకోని పెద్దగా ఊహలుగా ఇంత పని జరిగితే ఈ కరెంట్ వల్ల బల్బ్ కూడా బంద్ కావచ్చు.
0: సిన్స్ యూ ఫీల్ దట్ దేర్ ఈస్ దిస్ ఎనర్జీ అండ్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ అ మ్యానర్,
1: బల్బ్ బర్న్ కావటమే కాకుండా మన ఎనర్జీని కూడా కొంతవరకు మనం వృధా చేసుకోవచ్చు.
0: బల్బ్ ఇట్ సెల్ఫ్ మే బర్న్ అవుట్, నాట్ ఓన్లీ దట్ వీ విల్ ఆల్సో బి వేస్టింగ్ ది ఎనర్జీ టు
1: సర్వ్. దేశ కాల పాత్రను అనుసరించి మన ప్రవర్తన ఉంటుండాలి.
0: సో అవర్ కాండక్ట్ షుడ్ బి అట్యూన్డ్ టు ది కంట్రీ, ది
1: సర్కంస్టాన్సెస్. వెస్టర్న్ కంట్రీని మనం అనుసరిస్తుంటున్నాం, ఆ దేశ కాల పాత్రకు అది సరిపోతుంది, కానీ భారతీయులకు అది సరిపోదు.
0: Today we are following the Western practices. That is enough and good for those countries.
1: Western countries వాళ్లకు భారతీయ సంస్కృతి వాళ్ళకంత సూటబుల్ గా ఉండదు, అనగా ఒక అందుబాటులో ఉండదు.
0: For the Western countries, our traditions are not so easily
1: వారి దేశ కాల పాత్రకు వారు సంబంధంగా ఉండాలి. ఈ దేశ కాల

0: రిటైర్మెంట్ కంట్రీ షుడ్ సూట్ దేర్ ప్రాక్టీసెస్ అండ్ సో రిటైర్మెంట్ కంట్రీ
1: రెండింటినీ మనం సమన్వయం చేయటం చేత మన హృదయాన్ని సమన్వయం చేయాలి కానీ ప్రవర్తనలు కాదు.
0: The harmonizing these two is not to be done in our conduct, but it in our heart and mind.
1: ఈనాడు ఈ యొక్క దేశ కాల పాత్రకు ఏమాత్రమూ సంబంధం లేని ప్రవర్తనలో మనం ప్రవేశిస్తున్నాం.
0: Today we are entering such modes of action which are
1: not the మన మానవత్వాన్ని మనం కోల్పోతున్నాం.
0: That is why we are losing the human quality.
1: మానవుని యందు ఎంత శక్తియో ఉండాలి.
0: There is an enormous amount of strength in
1: ఈ మానవుడు సక్రమంగా గిన తన పని తాను చేయకోకుండా గెలిపోతే ఎంత అపకీర్తులకు గురి అయిపోతుంటారు.
0: Because a human being is not doing his prescribed duties in the right manner, he is getting ill reputed.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is a small example.
1: మనం ఎక్కడో బస్ స్టాండ్ పోయి బస్సు కోసం కాచుకున్నాం.
0: We go to a bus stand and
1: లేదా ఒక రైల్వే స్టేషన్ పోయి రైలు కోసం కాచుకున్నాం.
0: Or a railway station.
1: రైల్వే స్టేషన్ మాస్టర్ చెప్తున్నాడు 7 గంటలకంతా మీ ట్రైన్ వస్తుందండి, మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు.
0: The station master said the train will come at 7 o'clock, be ready.
1: కానీ 7 గంటలైంది, 8 గంటలైంది, 10 గంటలైంది, 12 గంటలైంది, 2 గంటలైంది, ఇంకా ట్రైన్ రాలేదు.
0: But it is 9 o'clock, 12 o'clock, 2 o'clock, the train has not come.
1: కానీ అప్పుడు మనం ఏం చేస్తాం?
0: What do we do at that time?
1: మనం ఊరుకుంటామా? ఊరుకుంటాం.
0: Are we going to be silent?
1: ఆ ట్రైన్ ఇష్టం వచ్చినట్టుగా తిడతాం.
0: We begin to abuse that train.
1: ఆ ట్రైన్ అధికారులను తిడతాం.
0: We abuse those who are responsible. దానికి
1: సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా తిడతాం.
0: ఆల్ ది డిపార్ట్మెంట్స్ కనెక్టెడ్ విత్ ది రైల్వే.
1: ఏం పాడు గవర్నమెంట్, సకాలానికి రావటం లేదు అని అనేక విధంలో విసుగుపడుతుంటాం మనం.
0: ఇన్ మెనీ వేస్ వీ కాల్ ది డిపార్ట్మెంట్ అండ్ ది ట్రైన్ ఎవ్రీథింగ్ ఇస్
1: ఒక జడమైనటువంటి ట్రైన్ చెప్పిన కాలానికి రాకపోతే అది ఇంత నిందల పాలవుతున్నప్పుడు చైతన్యమైనటువంటి మానవుడు చెప్పిన రీతిగా చేయకుండా వెళ్ళిపోతే వాడు సకాలంగా సక్రమంగా పాటించుకోకుండా పోతే వీడు ఎంత నిందలకు గురి కాదు.
0: When a lifeless train does not arrive at the instant time, then it is subject to so much abuse. If a human being who has got life in him does not do a thing which he promises to do,
1: ye pani aina kodanu manamu సక్రమంగా చేసినప్పుడే మన జీవితం అనేటువంటిది కానీ దేహం అనేటువంటిది కానీ అన్ని విధములను సరి అయినటువంటి సుఖాన్ని అనుభవిస్తాయి.
0: వాట్ ఎవర్ టాస్క్ వీఆర్ ఇంట్రెస్టెడ్ విత్, ఇఫ్ వీ డూ ఇట్ ఇన్ ద రైట్ మేనర్ అండ్ ద రైట్ టైమ్, దెన్ ఐదర్ అవర్ లైఫ్ ఆర్ అవర్
1: ఉదాహరణ. ఒక వాచ్య ఉంటుండాలి, ఒక వాచ్ ఉంది, యంత్రం ఉంది,
0: దెర్ ఇస్ అ వాచ్ ఆర్ ఎ మెషిన్.
1: దానిని ఉపయోగించుకోకుండా పోతే తుప్పు పట్టిపోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
1: కనుకనే అప్పుడప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటుండాలి.
0: సో అకేషనల్లీ వీ హావ్ టు యూజ్ ఇట్.
1: మనము జడమైనటువంటి యంత్రాలే ఉపయోగించుకోకుండా గినపోతే తుప్పుపడుతుంటే చైతన్యవంతమైనటువంటి ఈ దేహాన్ని సక్రమైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా పోతే దీనికి ఎంత తుప్పు పడుతుంది.
0: ఇఫ్ లైఫ్ లెస్ మెషీన్స్ దీస్ ఆర్ నాట్ యూజ్ దే గెట్ రస్టెడ్. ఇఫ్ ఎ బాడీ విచ్ హెస్ గట్ లైఫ్ ఇన్ ఇట్, ఇఫ్ ఇట్స్ నాట్ యూజ్ ప్రాపర్లీ, హౌ మచ్
1: తుప్పుపట్టడం ఏమిటంటే పిచ్చి పట్టడమే. అనవసరమైన భావాల చేత ఉన్నటువంటి యొక్క స్థితిని మనం కోల్పోతాం.
0: హ్యూమన్ బాడీ గెటింగ్ రస్టెడ్ ఈజ్ ఈక్వలెంట్ టు గెటింగ్ మ్యాడ్ అండ్ బై ఐడియాస్ వీ లూజ్ అవర్ స్టెబిలిటీ.
1: కనుక మనము ఈ దేహమును అందించినటువంటి భగవంతుడు పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరమును పరోపకారార్థ నిమిత్తమై నిర్మించాడు.
0: The purpose for which this body has been gifted to us by God.
1: నీకు నీవు చక్కగా భుజించి నీకు నీవు డ్రెస్సులు వేసుకొని ఏదో కేవలం అలంకార విద్యార్థి మాదిరి కూర్చోవడానికి కాదు.
0: ఇట్స్ నాట్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సిట్టింగ్ లైక్ అన్ ఆర్నమెంట్.
1: నీవు సమాజంలో దుమికి సమాజ సేవ చేసి కుటుంబానికి, సమాజములకు, దేశానికి మనము ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. ఇదే సత్యసాయి కాలేజీ యొక్క ఆదర్శాలు.
0: యూ షుడ్ జంప్ ఇన్ టు ది సొసైటీ, డూ గుడ్ సర్వీస్ టు ది సొసైటీ అండ్ బి ఎన్ ఐడియల్. దిస్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ ది సత్యసాయి.
1: కనుక స్వార్థాన్ని పక్కకు నెట్టి అహంకారాన్ని నిర్మూలం చేసి అసూయను ధ్వంసం చేసి పరమార్థాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించినప్పుడే సరైనటువంటి విద్యార్థులుగా మీరు పొందుతారు.
0: ఓన్లీ వెన్ యూ కెన్ పుష్ అవే సెల్ఫిష్నెస్ అండ్ ఈగో ఇన్ యూ అండ్ రిమూవ్ ది జెలసీ ఇన్ యూ, యూ విల్ బికమ్ ది రైట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్.

0: ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అర్జున, నేను ఆత్మను, సర్వభూతములు యందు ఉండినటువంటి వాడు నేనే.
1: అర్జున, ఐఎమ్ ఆత్మన్, ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్.
0: అహం ఆదిత్య మధ్యంచ భూతానామశ్చ ఏవచ. నేను ఆది మధ్య అంతమును కూడాను నేనే.
1: ఐ ఆమ్ ది బిగినింగ్, ద మిడిల్ అండ్ ద ఎండ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు గోచరించినదంతయు కూడాను ఆత్మతత్వమే.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ ఈజ్ ఆత్మ ఓన్లీ.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడుగున వినిపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ ఈస్ హర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అట్ ఎవ్రీ స్టెప్.
0: కనిపించినది ఆత్మని.
1: వాట్ యు సీ ఈజ్ ఆత్మ.
0: అనిపించినది ఆత్మని.
1: వాట్ యు హియర్ ఇస్ ఆత్మ.
0: మై మరపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: కనుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు.
1: దట్ ఈస్ వై హీ హస్ సెడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈజ్ నాట్ ఆత్మ.
0: ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది ఆత్మనిష్టనే.
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ టుడే ఈజ్ దాట్ రెజల్యూషన్ టు సీ ఆత్మ.
0: స్వస్వరూపానుసంధానమే ఆత్మనిష్ట.
1: Realizing who you really are, swaswarupa sandarshana is that vow which you will have to take to have darshan of atma.
0: Tananu taanu gurtinchukotame atma gnanam.
1: Realizing oneself is atma gnana.
0: Manavattamunandu prathamamlo manamu sadhinchavalsinatundi atmanandame.
1: It is the atmic bliss which man has to achieve in the very first place in the human qualities.
0: Manamu nirantaramu kudanu jnaptiyandunchukovasinatundi atma tattvame.
1: What we'll have to remember constantly and throughout is the principle of atma.
0: Ee atmane yeruka ani pilavabadutundi.
1: Yeruka, this atma is awareness, eruka.
0: ఈ ఎరుకని సర్వభూతములయందు నేను నేను అనే స్మరణను కలిగిస్తుంది.
1: This awareness resounds in every human being's heart as I and I.
0: ఈ స్మరణ శక్తియే అహం అహం అహం.
1: This particular memory of one's real self is అహం. I.
0: ఈ అహము దేహముతో తాదాత్మ్యం పొందినప్పుడు ఇది అహంకారంగా రూపొందుతుంది.
1: When this aham identifies itself with the body, it becomes ahankara, ego.
0: ఇది మిథ్యా నేను.
1: This is mithya.
0: ఇది సత్యమైన నేను కాదు.
1: This is not the true name.
0: ఇది మిథ్యా నేను.
1: This is the name which is associated with mithya.
0: Aite ee aatmaku anantaramu anantaramu kevalamu anavaratamu addutagulunadi dehamuto tadatmyam poninappudu idi ahankaranga roopondutundi.
1: When this aham identify

0: అంతము అనంతరము కేవలము అనవరతము అడ్డుతగులది మనస్సు.
1: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ అండ్ వన్ సెల్ఫ్ కంటిన్యూస్లీ.
0: సూర్యుని నుండి తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు మనోసంఘాతమైనటువంటి మేఘమును అడ్డుతగులుతూ ఉంటున్నాయి.
1: జస్ట్ యాస్ ద క్లౌడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ది సన్ హింసెల్ఫ్ ఆర్ కవరింగ్ సన్, మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ కమింగ్ బిట్వీన్ ది బాడీ అండ్ ఆత్మ.
0: మనసు ఉండినంత వరకు మానవుడు ఆత్మతత్వాన్ని కాని ఆత్మ జ్ఞానమును కాని ఆత్మ విషయాన్ని కాని అర్థం చేసుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాజ్ ఎ మైండ్ హీ కెనాట్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఆత్మ ఇన్
0: సర్వకాల సర్వావస్థల యందును ఆత్మను గుర్తించేటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వానికే సాక్షాత్కారమని చెప్పబడుతుంది.
1: దట్ పర్సన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ది రియల్ ట్రూత్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ టు హ్యావ్ ఆత్మ సాక్షాత్కార.
0: ఈ యొక్క ఆత్మ నుండి మొట్టమొదట వినిపించేటువంటి యొక్క శబ్దము నేను.
1: ద ఫస్ట్ సౌండ్ విచ్ ఎమర్జెస్ అండ్ ఈజ్ హర్డ్ బై మ్యాన్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ ఐ.
0: ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతా కూడాను ప్రారంభమైంది.
1: ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ ఈజ్ బోర్న్ ది రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ వాజ్ బోర్న్.
0: నేనే లేకుండా సృష్టియే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో ఐ దెర్ ఇస్ నో క్రియేషన్.
0: ఈ నేను అన్నది ఆత్మ అనున్నది బ్రహ్మ అనున్నది ఇవన్నీ కూడా కేవలం పర్యాయ పదములే.
1: దిస్ ఐ ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ సినోనిమ్స్.
0: మనోరహితమైనటువంటి యొక్క నేనే స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ.
1: ది ఐ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఈజ్ ద రియల్ ఫారం ఆఫ్ ఆత్మ.
0: మనోసహితమైనటువంటి యొక్క నేనే మిథ్యాత్మ.
1: మైండ్ అసోసియేటెడ్ విత్ ఐ ఈజ్ మిథ్యాత్మ.
0: ఉన్నది ఒక్కే ఆత్మ.
1: బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
0: అదే ఒక్క నేను.
1: దట్ ఈస్ ద సింగిల్ ఐ.
0: కానీ ఇటు ఏకాత్మతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై మానవుడు అనేక సాధనలు చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ నంబర్ ఆఫ్ సాధనాస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సింగిల్ ఐ.
0: నిజముగా ఆత్మాన్వేషణ నిమిత్తమై చలిపేటి సాధనలన్నీ కూడాను అజ్ఞాన దశ యందు ఆచరించేటువంటి కర్మలే.
1: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఆత్మ ఆర్ డన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ సాధనలన్నీ కూడాను కేవలము జ్ఞాని యందు కానరావు.
1: దీస్ సాధనాస్ కెనాట్ బి ఒబ్టైన్డ్ ఇన్
0: జ్ఞానికి సాధన సాధ్యము అనేటువంటి యొక్క వ్యత్యాసమే ఉండదు.
1: ఫర్ ఎ జ్ఞాని ది ఆల్ నోయింగ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్యం.
0: ఉన్నది ఒక్కటే ఏకం సత్.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: ఇట్టి ఏకత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు సాధనలు చేస్తున్నాడంటే ఇది కేవలము మానసిక తృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలే.
1: ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ బై మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్ సింగిల్ ఐ ఆర్ ఓన్లీ టు ఎఫర్ట్స్ మేడ్ టు రిమూవ్ మైండ్.
0: మనసునే నిర్మూలం గావించుకునవన్నీ వేదాంతం బోధించుచుండగా మనసును సంతృప్తిపరిచే నిమిత్తమై చేసేటువంటి సాధనలు మనసును కేవలం బలపరిచినట్టు అవుతుంది.
1: వెన్ ఫిలాసఫీ ఈజ్ టీచింగ్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ టు ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ ఐ. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ దిస్ ఐ, ఇట్ ఈస్ ఎ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ రాదర్
0: అన్వైజ్. ఏమైనా సాధనలు చేయాలని సంకల్పించుకుంటే
1: ఇఫ్ యు వాంట్ టు డూ

0: సాధన అనాత్మభావాన్ని దూరం గావించుకో. యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ది అనాత్మిక్ భావనాస్, భావనాస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవేమైనా ఆత్మానందాన్ని అందుకోగోరినప్పుడు నీ దృష్టిని ఆత్మవైపున మరల్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆత్మిక్ బ్లిస్, డైవర్ట్ యువర్ విజన్ టువర్డ్స్ ఆత్మ.
1: ఇంతే కాని మోక్షప్రాప్తి నిమిత్తమై కాని, ఆత్మానుగ్రహ నిమిత్తమై కాని, ఆత్మజ్ఞాన నిమిత్తమై కాని, ఆత్మానంద నిమిత్తమై కాని సాధనలు చేయటము కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఆల్ ది ఎఫర్ట్స్ మే ఇన్ ఆర్డర్ టు గెట్ లిబరేషన్ ఆర్ బ్లిస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్.
1: ఇవి కేవలము మనోభ్రాంతి యొక్క చర్యలు.
0: దిస్ ఆర్ ఆల్ డెల్యూజన్స్ ఆఫ్ ది మైండ్.

0: Seeking liberation, man prays to 3 crores of gods and he resorts to them. But this is not useful.
1: Kani mukkoti devatalanu aaradhana chestuntadu mukti kori manavudu.
0: Aspiring to get liberation, man is worshipping 3 crores.
1: Unnadi okkate ani vedam kani shastram kani bible kani quran kani ye grandhamulainappudikini nindayanni parichi సత్యాన్ని బోధించుచుండగా ముక్కోటి అనేటువంటి సంఖ్యకు విలువ ఎక్కడ ఉంటుంది?
0: వెన్ ది వేద శాస్త్రాస్ బైబిల్ ఖురాన్ అండ్ ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ టీచింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, వాట్ ఇస్ ది ఐడియా ఆఫ్ 3 crores ఆఫ్ గాడ్స్?
1: కనుక ఇవన్నీ కూడాను మనోభ్రాంతుల యొక్క వికారములే.
0: దిస్ ఆర్ ఆల్ ది పర్వర్షన్స్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కోరికలు తప్పవు.
0: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ హీ విల్ హ్యావ్ డిజైర్స్.
1: కోరికలు ఉండినంత వరకు కూడాను అభిమాన మమకారములు వదలవు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యావ్ డిజైర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ కెనాట్ బి
1: అభిమాన మమకారములు ఉండినంత వరకు అహంకారం పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాజ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ వన్ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఈగో.
1: అహంకారం పోయేంత వరకు కూడాను ఆత్మజ్ఞానం కలగదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ రిమూవ్స్ ఈగో వన్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మజ్ఞానం కాని ఆత్మానందం కాని ఆత్మదర్శనం కాని మనోనాశనం చేతనే సంభవిస్తుంది, కాని అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ది బ్లిస్ ఆఫ్ ఆత్మ, ది దర్శన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ ఆత్మ కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ బై ఎలిమినేషన్ ఆఫ్ ఈగో.
1: మనసు బుద్ధి చిత్తం మరి అహంకారము ఎందు పుట్టి పెరిగ ఎందడంగే.
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మైండ్ ఇంటెలిజెన్స్ చిత్త అండ్ ఈగో టేక్ దర్ బర్త్?
1: ఎందు పుట్టి పెరిగి ఎందడంగే.
0: వేర్ డిడ్ ది టేక్ దర్ బర్త్? వేర్ డిడ్ ది గ్రో అండ్ వేర్ డిడ్ ది మర్జ్ బ్యాక్?
1: అదే బ్రహ్మ, అదే ఆత్మ.
0: దట్ ఈస్ బ్రహ్మ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: కనుక నీ యొక్క పుట్టుక స్థానమును నీవు గుర్తించే నిమిత్తమై, నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించే నిమిత్తమై అన్య మార్గమునందు నీవు అన్వేషణ జరిపినా ఇది ఏ రీతిగా నీవు పొందగలవు నీ యొక్క స్వస్వరూపాన్ని?
0: దేర్ ఫార్ హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ రియల్ ఫారం, ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలైజేషన్ బై ఎనీ అదర్ మీన్స్?
1: ఇది ఎట్లా ఉన్నదంటే, దొంగ తాను పోలీసు వేషం వేసుకుని తన్ను పట్టడానికే ప్రయత్నించినట్టుగా ఉంటుంటాడు.
0: దిస్ ఈస్ కంపేరబుల్ టు ఎ థీఫ్ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ ఆఫ్ ఎ పోలీస్ మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ దట్ థీఫ్ ఈజ్. హీఈస్ హిమ్సెల్ఫ్.
1: నిన్ను గుర్తించుకోవడానికి అన్య సాధనలు ఎందుకు?
0: టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, వై షుడ్ యు రిసార్ట్ టు అదర్ సాధనాస్ అట్ ఆల్?
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండేది.
0: Here is a story to illustrate this.
1: 10 మంది మూర్ఖులు చేరి నదిని దాటుతూ పోయారు.
0: 10 stupid people undertook a pilgrimage.
1: తిరిగి నదిని దాటిన తర్వాత 10 మంది ఇక్కడ వచ్చి చేరినామా లేదా అనేటువంటిది వాళ్ళకి సందేహం.
0: They wanted to cross the river and after crossing they got a doubt whether all the 10 people have
1: ప్రారంభించాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో ఇంకొకటి లేడే నదిలో కొట్టుకుని పోయాడు అని ఒకరికొకరు చాలా భ్రాంతి చేత విచారం చెందుతూ వచ్చారు.
0: దీస్ స్టూపిడ్ వన్స్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ కౌంటింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లీవింగ్ హిమ్సెల్ఫ్ అండ్ బిగాన్ వండరింగ్.
1: నీవు చెప్పింది సరికాదు, నేను చూస్తానని వాడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో నిజమే నీవు చెప్పింది ఇంకొకటి లేడే అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు.
0: ద సెకండ్ పర్సన్ సెడ్ దట్ ఐ డోంట్ బిలీవ్ యూ. హీ స్టార్టెడ్ కౌంటింగ్ కేమ్ అప్ టు 9 అండ్ హి సెడ్ yes, what you said is true, the 10th one is lost.
1: అదే మార్గం నందు ప్రయాణం చేస్తున్నాడు ఒక బాటసారుడు, అతను వివేకవంతుడు. వీరి యొక్క బాధను చూచి నాయన మీరు దుఃఖించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.
0: ఎ క్లవర్ ట్రావెలర్ ఆన్ ద రోడ్ అబ్జర్వ్డ్ దిస్ అండ్ హి ఆస్క్డ్ దెమ్, వెల్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్?
1: కానీ 9 మందే ఉన్నాం, ఇంకొకటి ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు.
0: 10 ఆఫ్ us కేమ్, వన్ ఈస్ వాష్డ్ అవే ఇన్ ద రివర్, దేర్ ఫోర్ వి ఆర్ గ్రీఫ్ స్ట్రికన్. దే రిప్లైడ్,
1: అజ్ఞానమును గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని ఈ విధంగా 10 వరకు ఎంచి, నాయన మీరుంటున్నారు 10 మంది కూడా, కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనను తాను మర్చిపోయి ఎంచుతున్నాడు. కనుకనే ఒకరు పోయినట్టుగాని విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు.
0: దట్ ట్రావెలర్ కౌంటెడ్ వన్ ఆఫ్ అనదర్ అండ్ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ 10 ఆన్ వన్ సైడ్ అండ్ సెట్ వెల్ ది మిస్టేక్ ఈస్ ది పర్సన్ హూ ఈస్ కౌంటింగ్ ఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్. దట్ పర్సన్ హూ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ కెన్ నెవర్ రియలైజ్ ఎనీథింగ్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టోరీ.
1: నీవే ఆత్మయ్య ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం నీది ఏ రీతిగా గుర్తించగలవు?
0: వెన్ యువర్ సెల్ఫ్ ఆత్మ, ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆత్మ అండ్ ప్రేయర్ టు సమ్ ఆత్మ, వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ సాధన ఆల్ దిస్ ఈస్?
1: ఏకోహం బహుశ్యాం, ఒక్కటే అనేకంగా మారిపోవటం చేత నీవి భిన్నత్వంలో నీవు అభివృద్ధి పరచుకుని ఏకత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నావు.
0: There was one and it multiplied itself into many. On account of this, you are getting immersed in the diversity and forgetting the unity which underlies this diversity.
1: ఇవన్నీ కూడా నువ్వు అద్దంలో కనిపించే ప్రతిబింబముల వలె నీ యొక్క ప్రతిబింబములే.
0: All that you see outside is like a reflection in the mirror or reflections of your own self.
1: బింబాన్ని వదలి ప్రతిబింబాన్ని నీవు విశ్వసిస్తున్నావు.
0: You are forgetting the object and placing confidence in
1: కనుకనే భ్రమతో నువ్వు కట్టబడుతుంటున్నావు.
0: దట్ ఈస్ వై యు ఆర్ బౌండ్ బై డెల్యూజన్.
1: భ్రమతో కట్టిపడినటువంటి వానికి బ్రహ్మ చిక్కడు.
0: మ్యాన్ బౌండ్ బై డెల్యూజన్ కెన్ నెవర్ ఫైండ్ బ్రహ్మ.
1: కనుక ఆత్మభావం అనేటువంటి దానిని మనం అనుభవించాలనుకుంటే మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను కేవలం నిరుపయోగమైనటువంటివి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ, all the efforts which you are doing in order to find atma are really useless.
1: ee sadhanalanni kudunu manasunu challabarustayi.
0: But all these sadhanas are capable of pacifying
1: manasunu challabarchi prayojanam emiti.
0: These are all capable of pacifying
1: manase lekunda cheskovali kani manasunu challabarthe tirigi daniki vedi ekkavachu.
0: What you have to do is you have to eliminate the mind, not pacify it.
1: Kanuka మనోనాశన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సాధనలే ఆత్మాన్వేషణకు సరి అయినటువంటి సాధన.
0: సచ్ సాధనాస్ విచ్ కెన్ ఎలిమినేట్ అండ్ ఎనిహిలేట్ మైండ్ అలోన్ ఆర్ ప్రాపర్ సాధనాస్ ఫర్ రియలైజింగ్ ఆత్మ.
1: ఇక్కడ మనిషి యందు ఈ దేహాత్మ భావన చేరిపోవటం చేతనే అహం అనేటువంటిది అతన్ని ఇన్ని రకములైనటువంటి యొక్క మార్గంను తిప్పుతుండాలి.
0: యాజ్ man has identified his physical body with himself, he is falling into the delusion and getting confused.
1: Nenu chestunnanu, nenu anubhavistunnanu, nenu deeni jeyinchinanu ane atuvanti okka takrutya bhavamu manaviyandu dinadina abhirudhi chendutundali.
0: The natural feeling that I am doing, I am enjoying, I am achieving victory is getting strengthened in man day after day gradually.
1: Vidyarthulara jayap cheyamudu nee karmala vallana kaani nee sadhanala valla kaani nee prayatnam valla kaani kaligeetunti kaadu.
0: Success and failure are not the ones which are the result of your own actions, your own sadhana.
1: Kevalam nee bhrantilo munigi nee prayatnam cheta ఈ కార్యమును నీవు సాధించినట్టుగా నీవు అహంకారమును మరింత పెంచుకుంటున్నావు.
0: బీయింగ్ డెల్యూడెడ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ బై యువర్ ఓన్ ఎఫర్ట్.
1: ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ విజయాన్ని సాధించలేని కార్యములు ఎన్ని జగత్తులో మనకు కనిపించటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ మేడ్ బై పీపుల్ హౌ మెనీ ఫెయిల్యూర్స్ కెన్ యూ కమ్ అక్రాస్.
1: ఏమి చేయకపోయినప్పటికీ విజయాన్ని పొందేటువంటి కార్యము ఎన్ని మనకు కనిపించటం లేదు.
0: హౌ మెనీ మోర్ ఆర్ వి సీయింగ్ దట్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్ సమ్ పీపుల్ ఆర్ అచీవింగ్ సక్సెస్.
1: నీవు ప్రయత్నము చేసి తద్వారా నీవు కేవలం అపజయాన్ని పొంది విచారములకు గురి అయ్యేదానికంటే దైవమును విశ్వసించి దైవ కార్యముగా నీవు నీ తత్వాన్ని నీవు గుర్తించినప్పుడే సర్వము విజయాన్ని సాధిస్తుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ వెన్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ దెన్ యూ విల్ అచీవ్.
1: మన ప్రయత్నంతో జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటి యొక్క దీన్ని చక్కగా గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రియలైజ్ క్లియర్లీ that there is nothing which you are going to achieve mere dekhamunde ee
1: vidhamainti yokka satyamu manaku sakshatkaristuntu undali.
0: You can get any number of proofs from your own body.
1: Nee dekhamulo undinatvanti gunde kottukodaniki nee ve prayatnam chestunnavu.
0: What efforts are you making for the heart beating and functioning in your own body?
1: నీవు క్షణ క్షణముకుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకుంటూ వదులుతున్నావు, దీనికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యు మేకింగ్ ఫర్ ది కాన్స్టెంట్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్?
1: నీవు భుజించినటువంటి ఆహారమును జీర్ణింప చేస్తుంటుండాలి, దానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ది ఫుడ్ విచ్ యు హావ్ పార్టేకన్?
1: ఇవన్నీ ప్రయత్నంతో లభ్యమవుతుందాయా?
0: ఆర్ దీస్ థింగ్స్ అచీవ్డ్ బై ఎఫర్ట్?
1: కాదు కాదు కాదు,
0: సర్టన్లీ నాట్.
1: నేను బ్రతకాలి బ్రతకాలనుకుంటే నువ్వు బ్రతకగలుగుతున్నావా?
0: If you want to say that I want to live and live and live,
1: can you chavali chavalanukunte neevu chestunnava?
0: Even if you want to die, can you die just like that?
1: Nee puttukku neeve kaarakula?
0: Are you responsible for your birth?
1: Kaadu kaadu kaadu,
0: not at all.
1: Kanuka ee vishayanni chakkaga vicharana chesthe kevalamu nee kartrutva bhaktutvamule ee ahankara mamkaramunu marinta abhivruddhi gaavinchutunnayi.
0: If you carefully examine, it is the doership and it is the enjoyership in you which is creating
1: ina jagatlo manam aacharinchesunte samasta karyamunu kodanu manodrupti nimittamai chesetunte yokka karmale.
0: All the action performed in the world is meant to satisfy your own mind.
1: Kanukane ee manastrupti manastrupti aneetundidi enta kaalam chesinappudikini ee manasuku trupti aneetundidi undadu.
0: For any length of time you go on trying to satisfy your own mind, you are not going to completely satisfy your mind.
1: Ee manas ante emiti?
0: What do you mean by mind?
1: Manase maya.
0: Mind is illusion.
1: Manase korika.
0: Mind is desire.
1: Manase avidya.
0: Mind is ignorance.
1: Manase prakruti.
0: Mind is nature.
1: Ee manase bhranti.
0: Mind is delusion.
1: Kanuka ee bhranti lo nivu munigi భ్రాంతిని పోగొట్టుకొనుక బ్రహ్మను పొందాలనుకుంటే ఇది సాధ్యమవుతుందా?
0: గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ దిస్ డెల్యూజన్, ఇఫ్ యు వాంట్ టు అటైన్ బ్రహ్మ, హౌ కెన్ యూ అచీవ్ ఇట్?
1: కేవలం నీ నీడను చూచి నీవే భయపడుతున్నావు.
0: లుకింగ్ అట్ యువర్ ఓన్ షాడో యు ఆర్ గెటింగ్ ఫ్రైటన్డ్.
1: నీ భావమును చూచి నీవే భయపడుతున్నావు.
0: యు ఆర్ ఫ్రైటన్ అట్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
1: కానీ ఉన్నది ఒక్కటే.
0: బట్ ట్రూలీ స్పీకింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: ఇది ఏకం సత్, అది ఆత్మ.
0: దట్ ఈస్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడని అనేక మంది పండితులు వర్ణిస్తారు.
0: ఏ నంబర్ ఆఫ్ స్కాలర్స్ డిస్క్రైబ్ గాడ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: ఇది సరి అయినటువంటి యొక్క జవాబు కాదు.
0: దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ డిస్క్రిప్షన్ అట్ ఆల్.
1: సత్తు తానే, చిత్తు తానే, ఆనందము తానే. భగవంతుడికి ఈ మూడు గుణములుగా ఉంటున్నాయని కాని అతను ఆనంద స్వరూపుడని కాని చెప్పడానికి, అటు ఆనందమే తాను, సత్తే తాను, చిత్తే తాను.
0: హీఈస్ ట్రూత్, హీఈస్ అవేర్నెస్, హీఈస్ బ్లిస్.
1: ఇది భగవంతుని కంటే వేరైనటువంటివి కాదు.
0: దీస్ ఆర్ నాట్ క్వాలిటీస్ విచ్ హీ హాస్, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్.
1: ఏదో నాకు తెలియనటువంటి యొక్క మహత్తరమైన శక్తి నాకంటే ఒకటి వేరుగా ఉన్నది అని కొంతమంది విశ్వసించి ధ్యానం చేస్తారు.
0: Some people think that there is some power other than themselves which will have to be meditated upon and they undertake meditation.
1: Gopyamuga rahasyanga edo okati divyamainatundi shakti naaku veruga unnadi danini nenu pondali aneetundi yokka vishayamto aneka rakamainatundi yokka deekshalu poonutaru.
0: Some people take great resolution in order to find out that there is some secret mysterious power other than themselves which they want to realize.
1: Idi kevalamu ajnanam yokka cheriya.
0: This is an act of ignorance.
1: Neekante vere nittidi okati unnadi anukunnanta varaku kudanu neevu poorthi ajnanamlo munigina vaade.
0: As long as you think that there is some power other than you, you are under ignorance.
1: నీ కంటే మించినటువంటిది మరొకటి లోకంలో లేనే లేదు.
0: There is nothing greater than you in this world.
1: అయితే ఉన్నది అని నీవు నిరూపించటము ఇది నీ మనోభ్రాంతి.
0: But to say that you want to prove that there is something is the delusion of the mind.
1: ఎట్లా ఉన్నదనగా స్వప్నములో మనం అనేక దృశ్యములు అనేక అనుభవములు మనం అనుభవిస్తాం.
0: We get a number of sights and experiences in state of dream.
1: ఎంత వరకు నిజము?
0: How long are they true?
1: స్వప్నములో ఉండినంత వరకే.
0: As long as you are in the dream.
1: స్వప్నము తీరినా ఇది నిజము కాదు.
0: Once you are out of dream, these are not true.
1: నీవు మనోభ్రాంతిలో ఉండినంత వరకు కూడాను ఈ కష్టము నష్టము దుఃఖము విచారము ఇవన్నీ సత్యమే.
0: As long as you are in the delusion of the mind, all these things like joy,
1: మనోభ్రాంతి వీడితివా ఇదంతా అసత్యం.
0: Come out of the delusion of the mind, these are all untrue.
1: కనుకని ఇవన్నీ కూడాను మనోభ్రాంతితో కట్టబడినటువంటి యొక్క మిథ్యాలు.
0: All these are bound by the delusion of the mind and
1: ఈ మిథ్యానేనును ఆధారం చేసుకుని సత్యానేనును విసర్జిస్తున్నాం.
0: We are giving up truth, having faith in this mithya.
1: దేహమే నేను అనేటువంటి యొక్క ఈ తాదాత్మ భావం లోపల ఈ యొక్క అహంకారం పెంచుకుంటున్నాం.
0: థింకింగ్ దట్ ఐఎమ్ ద బాడీ యు ఆర్ డెవలపింగ్ ఈగో ఇన్.
1: ఒక్క చిన్న విషయం లోపల మనం అర్థం చేసుకుంటే ఎంతైనా విశాలమైన భావాన్ని మనం పొందవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ విత్ రెఫరెన్స్ టు వన్ స్మాల్ థింగ్, వీ కెన్ అండర్స్టాండ్ ఆల్ అదర్ థింగ్స్.
1: తనకంటే వేరైనటువంటిది ఒకటి జగత్తునందు లేదు.
0: There is nothing other than oneself in this world.
1: Unnadanta unnadani yokka pratibimbali.
0: All that exists is only a reflection of what really
1: is. Loka sambandhamainatunti vishayalaku karta karma kriya ee moodukunu untuntai.
0: All the worldly objects have a subject, an object and a predicate.
1: Kani aatma sambandhamaina vishayamuku ఆధ్యాత్మిక సంబంధమైన విషయమునందు కర్త తప్ప క్రియ ఇది ఏమాత్రము ఉంటుండదు. కర్మ
0: బట్ విత్ రెఫరెన్స్ టు ఆత్మ ఆర్ ద స్పిరిచువల్ వరల్డ్ దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ డూయర్, కర్త.
1: చేసేవాడు తానే.
0: హీఈస్ ద డూయర్.
1: చేయించేవాడు తానే.
0: హీఈస్ గెటింగ్ ఇట్ డన్.
1: చేయింపబడినది తానే.
0: హీఈస్ ది యాక్ట్ విచ్ ఇస్ బీయింగ్ డన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వమే సర్వత్రా నిండినటువంటి చైతన్యం.
0: ఇట్ ఈస్ దిస్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్ అరౌండ్.
1: ఈ చైతన్య తత్వము ఒక్క దగ్గర ఉండి మరొక దగ్గర లేకుండా ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ స్టేట్మెంట్ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ డజన్.
1: ఈ చైతన్యముని మూడు భాగములుగా విభజించి సామాన్యమైన లోకానికి సామాన్యమైనటువంటి మార్గమునందు సంతృప్తి పడే నిమిత్తమై సత్ చిత్ ఆనందము అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఈస్ డివైడెడ్ ఇన్ టు త్రీ సచ్ అస్ సత్ చిత్ అండ్ ఆనంద ఫర్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు ది వరల్డ్లీ పీపుల్.
1: దాని ఇది దీని యొక్క ప్రతిబింబం అది అని ఈ రకంగా చూపుతూ వచ్చారు వేదాంతులు.
0: దిస్ ఫిలాసఫర్స్ బిగాన్ దర్ షోయింగ్ వన్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: దీని వేదాంతమునందు ఆస్తి భాతి ప్రియము అన్నారు.
0: In Vedantic parlance, this has been described as asti, bhati, priyam.
1: ఈ మూడు కూడాను ఒక్కటే.
0: All the three are one and the same.
1: ఇది ఇక్కడ టంబ్లర్ ఉన్నది, ఇది అస్థి, ఇది సత్.
0: హియర్ ఈస్ ద టంబ్లర్, దిస్ ఇస్ అస్థి, దిస్ ఇస్ ట్రూత్.
1: అయితే చిక్ అంటే ఏమిటి? దానిని గోచరి అది మనం చూస్తున్నాము.
0: What do you mean by chit?
1: చూడటమే కాకుండా ఇది టంబ్లర్ అని మనం తెలుసుకున్నాము.
0: I am seeing this and I am aware of this fact that this is టంబ్లర్.
1: ఇంకా ఆనందం అంటే ఏమిటి? దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: What do you mean by ఆనంద? I am enjoying it.
1: ఈ సత్తు చిత్తు ఆనందం మూడైందా? ఇది లేదే ఒక్కటే.
0: There is only one. Is it really?
1: ఈ సత్తు ఉన్నది ఒక్కటే, ప్రకాశించేది ఒక్కటే, ఆనందింపజేయునది ఒక్కటే.
0: There is only one and it is shining as and that also is one and it is experienced, that is also the same thing.
1: Kanuka oke dani yendu మనం అనేకమైనటువంటి యొక్క భ్రాంతుల చేత అనేకత్వంగా దాన్ని అనుభవించి అనేక రూపనామములు కల్పిస్తూ ఉన్నాం.
0: దెర్ ఈజ్ ఓన్లీ వన్ బై డెల్యూజన్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వన్ యాజ్ మెనీ అండ్ ఫీలింగ్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ మెనీ.
1: కనుక ఆత్మతత్వం అనగా ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
0: Therefore, it is necessary to realize when we say that Atma Tattva, this is the principle of unity which is underlying everything.
1: ఈ ఆత్మ అనగా రూపము లేనటువంటిది.
0: This Atma does not have form.
1: ఇది కేవలము అనేక రూపాన్ని కూడా ధరించేటువంటిది.
0: It is capable of taking many forms.
1: గాలి ఉంది.
0: Here is air.
1: దీనికి ఏమి రూపం?
0: What form does air have?
1: రూపము లేనంత మాత్రం గాలి లేదని ఎవరైనా చెప్పడానికి వీలుందా?
0: జస్ట్ బికాస్ ఎయిర్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫారం కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఎయిర్ అట్ ఆల్?
1: అయితే ఈ గాలి ఏ ఆకారాన్ని ఆశ్రయిస్తుందో ఆ ఆకారం యొక్క స్వరూపాన్ని పొందుతుంది.
0: బట్ విచ్ ఎవర్ కంటైనర్ దిస్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ దట్ ఫారం ఇట్ గెట్స్.
1: బెలూన్ లో చేరిపోతే అది బెలూన్ రూపంగా ధరిస్తుంది.
0: వెన్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు బెలూన్ ఇట్ టేక్స్ ది ఫార్మ్.
1: ఫుట్బాల్ లో చేరితే ఫుట్బాల్ రూపంగా పోతుంది.
0: When it enters into a football, its form is
1: the pillow.
0: When air enters into a pillow, its form is that of a pillow.
1: కానీ దీనికి ఒక రూపం లేదు.
0: But air doesn't have a form.
1: అయితే గుణము మాత్రం ఉంటుంది.
0: But it has a quality.
1: అదే చైతన్య గుణం.
0: That is the quality of consciousness.
1: ఈ చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టం.
0: If you really want to understand this principle of chaitanya
1: consciousness,
0: this chaitanya has been described as consciousness.
1: ee consciousness nu manamu gurtinchalanukunna artham cheskovalanukunna dani nunchi oka chinna bhagamainatundi dani teeskoni conscience anetundi roopakanga tayar cheskuntu vacham.
0: If you want to recognize and understand this consciousness, it has to be reduced to conscience.
1: Anaga witness.
0: That means it is a witness.
1: Deenine awareness ani.
0: This is also called awareness.
1: Deenine satyamu ani.
0: This is also called again witness.
1: Aithe deeniki oka satyam undi. Ee satyaniki mari edaina okati aadharam kavali kada.
0: Even for this witness there must be some basis.
1: Daani vallane ee conscience nunchi kudanu consciousness vachesindi.
0: From this conscience, conscious has come.
1: Consciousness, conscience, conscious. ఈ మూడింటి యొక్క తత్వము మూడు గుణములుగా మారిపోతూ వచ్చాయి.
0: Consciousness, conscience and conscious are the three entities which have got
1: consciousness. అనేటువంటిది senses తో కూడినటువంటిది.
0: Conscious is associated with senses.
1: కాన్షియన్స్ అనేటువంటిది మనస్తో కూడినటువంటిది.
0: కాన్షియన్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ మైండ్.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది ఆత్మతో చేరినటువంటి.
0: కాన్షియస్నెస్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: ఈ మూడింటి యొక్క తత్వములనే లోకానిమిత్తమై, లోకాచరణ నిమిత్తమై, లోకజ్ఞాన నిమిత్తమై దీనిని ఈ రకంగా మనం విభజించుకుంటూ వచ్చాం.
0: దీస్ త్రీ, ది డివిజన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మెంట్ ఫర్ సేక్ ఆఫ్
1: చిన్న ఉదాహరణము.
0: There is a small example.
1: లోకంలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.
0: దేర్ వాజ్ ఎ డాక్టర్స్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్.
1: హాల్ అంతా డాక్టర్స్ ఉంటుంటారు.
0: దేర్ ఆర్ డాక్టర్స్ ఇన్ ది హాల్.
1: కానీ డాక్టర్స్ ఒక్కటే పేరు.
0: బట్ ది వర్డ్ టు డిస్క్రైబ్ దెమ్ ఇస్ డాక్టర్స్.
1: కానీ ఒక్కొక్క డాక్టర్, ఈఎన్టీ డాక్టర్ ఒకరు కావచ్చు, బోన్స్ డాక్టర్ ఒకరు కావచ్చు, బ్లడ్ డాక్టర్ ఒకరు కావచ్చు, ఇంకా అనేక రకములైనటువంటిది విడివిడిగా దాన్ని దేహాన్ని భాగములు చేసి విచారణ చేసేటువంటి వ్యక్తులుగా రూపొందవచ్చు.
0: దేర్ మే బి డిఫరెంట్ డాక్టర్స్ హూ హావ్ స్పెషలైజ్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: ఒకడు బోన్ స్పెషల్ చేసి ఉంటాడు.
0: దేర్ ఇస్ వన్ బోన్ స్పెషలిస్ట్.
1: ఇంకోడు కిడ్నీ స్పెషల్ చేసి ఉంటాడు. హార్ట్ స్పెషల్ చేసి ఉంటాడు.
0: There is another who has specialized with reference to kidney.
1: ఇవన్నీ కూడాను ఒక్క దేహములో ఉండినటువంటి దాని విభాగములు చేసి జీవనోపాధి నిమిత్తమై ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దానిని పరిశోధన చేసి ఆ డాక్టర్ ని పేరు పొందారు.
0: Each one has specialized in one part of the body, although there is only one body. This is done for the sake of a worldly benefit.
1: కాబట్టి అందరూ డాక్టర్సే.
0: బట్ బేసికలీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్.
1: అదే విధంగానే అందరూ ఆత్మస్వరూపులే.
0: ఇన్ ద సేమ్ వే ఆల్ ఆఫ్ us are
1: జీవనోపాధి నిమిత్తమై ఒకటి ఉద్యోగం చేయవచ్చును.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్ వన్ మే
1: ఇంకోటి కూలి పని చేయవచ్చును.
0: వన్ మే బి వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్, వన్ మే బి ఎ లేబర్.
1: ఇంకోటి వ్యాపారం చేయవచ్చును.
0: వన్ మే క్యారీ ఆన్ బిజినెస్.
1: ఇంకోటి వ్యవసాయం చేయవచ్చును.
0: వన్ మే అండర్టేక్ కల్టివేషన్.
1: ఈ యొక్క జీవనోపాధి నిమిత్తమై నిర్మించుకున్నటువంటి యొక్క వృత్తుల వల్ల ఈ పేర్లు మనం అభివృద్ధి గావించుకుంటూ వచ్చాం. ఈ పేర్లు కేవలం వృత్తులతో వచ్చినటువంటివే కానీ శాశ్వతంగా వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ ది నేమ్స్ విచ్ వన్ హెస్ గాట్ ఈస్ బేస్డ్ అపాన్ ద ఫంక్షన్స్ విచ్ పర్ఫార్మ్స్, బట్ ఇట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ నేమ్ గివన్ టు ఈచ్ ఇండివిజువల్.
1: అదే విధంగానే ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు ఒక్కటే ఉండినప్పటికీ ఆయా శరీరం యొక్క అభిమానమును పురస్కరించుకుని ఆ సుఖ దుఃఖములను అందుకుంటున్నారు.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ ఇన్ ఆల్ ది బాడీస్, బట్ డిపెండింగ్ అపాన్ దట్ పర్టికులర్ బాడీ అండ్ ది యాక్షన్ ఇట్ పర్ఫార్మ్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్,
1: ఒక ప్లేన్ ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది.
0: There was an accident in a particular place.
1: ఆ ప్లేన్ లోనే నిజంగా మనవారు ఉన్నారంటే ఇంక చెప్పనక్కరలేదు. అనేక రకమైనటువంటి విచారణలకు ప్రయత్నిస్తాం.
0: If one comes to know that his own people are in that plane when the accident has taken place, all
1: ఆ ప్లేన్ లోనే మనవారు ఎవరైనటువంటి లేకుండా పోయినప్పుడు ఎట్లా జరిగిందంట, ఏమి జరిగిందంట, ఎంతమంది పోయినారట, ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రయత్నిస్తాం.
0: If your people are not there in the plane, then you go on putting a number of questions. How did that accident take place? How many people were there? Only for getting information.
1: కనుకనే ఇది నాది అనేటువంటి యొక్క భావం లేకపోవడం చేతనే మనమంతా ఇన్ఫర్మేషన్ లోపల పోతున్నాం.
0: As we do not have the feeling that these are mine, you go in for information.
1: అందరియందు ఉన్నటువంటి యొక్క తత్వం ఒక్కటే అనుకున్నప్పుడు నీవు ఇన్ఫర్మేషన్ లో దిగవు, ట్రాన్స్ఫర్మేషన్ లో వస్తావు.
0: If you know that there is only one atma which is existing in everyone, you don't get yourself interested in information, you want transformation. Then
1: kanuka atma bhavamu anetundi ekamga manu bhavinchali.
0: Therefore we should have that unity.
1: Unnadi okate okate anyamu ledu.
0: There is only one thing and one thing alone. The second thing doesn't
1: manasu dehamu ivanni undinanta varaku kudanu ఈ ఏకత్వాన్ని పొందటము ఇది చాలా కష్టం.
0: బట్ యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ ఎ మైండ్ అండ్ ఎ బాడీ అండ్ అదర్ థింగ్స్
1: కష్టము కష్టం అని చెప్పండి, నిరంతరము మనము దీనిని అనుభవించటము ఇది కూడా సహజ కర్తం కాదు.
0: జస్ట్ బికాస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ,
1: కష్టమైనప్పటికీ మన సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫికల్ట్ వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్ టు రియలైజ్ రియల్ నేచర్.
1: మనము రథము అనేటువంటి దేహాన్ని గురించి గుర్తించాం.
0: వీ హావ్ రికగ్నైజ్డ్ దట్ దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ చారియట్.
1: గుర్రములు అనేటువంటి యొక్క ఇంద్రియాలను గురించి గుర్తించాం.
0: వీ ఆల్సో రికగ్నైజ్ దట్ సెన్సెస్ ఆర్ లైక్ హార్సెస్.
1: పగ్గములు అనేటువంటి యొక్క మనసును కూడాను అర్థం చేసుకున్నాం.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ ది మైండ్ ఈజ్ లైక్ ది రెయిన్.
1: సారథి అనేటువంటి బుద్ధిని కూడాను మనము కొంతవరకు విచారణ చేశాము.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ this charioteer is intelligence.
1: Aithe ee rathamu ee gurramulu ee paggamulu ee sarathi deni nimittamai yerpadnai.
0: For whose sake have all these things come into existence like chariot?
1: Yajamani.
0: There is a owner for this.
1: Aa yajamani anetundi vaadu indulo aatma swaroopudai untunnadu.
0: That master is aatma residing in this heart.
1: Kanukane ekoo vasi సర్వభూతాంతరాత్మ, ఏకోవసి ఒక్కడే ఈ యొక్క దీని యందు సర్వభూతములు యందు కూడాను నివసిస్తున్నాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్, హీ ఇస్ రిసైడింగ్ ఇన్ సో మెనీ లివింగ్.
1: అయితే ఇది భూతము అనుకున్నప్పుడు ప్రాణంతో కూడినటువంటిదా అని మనం విచారణ చేయొచ్చు.
0: వెన్ యూ సే ఇట్ ఈస్ ఎ లివింగ్ బీయింగ్, డస్ ఇట్ హ్యావ్ లైఫ్?
1: భూతం అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ యొక్క దీనితో కూడినటువంటి ఈ శబ్దములు అనగా ఇంద్రియముల యొక్క చేరిక.
0: When you say this bhutam, the word is used, it is a conglomeration of bhutam all these
1: jadamule.
0: These are all qualities only.
1: Ee jadamule yokka dinine bhutam ani peru pettu vacharu.
0: These are all inert and they are called as bhutam.
1: Ee bhutam ante inkoka artham kuda untundi, adi pichachamu ani.
0: Another meaning of this word bhutam is
1: ee peru bhutanga untundadannaru anaga emti viduvaleinaatundi yokka dayyanga untundadani.
0: దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ డెవిల్.
1: ఈ భూతములన్నీ కూడాను మనకు ఒక పిశాచములే.
0: ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ సెన్సెస్,
1: ఇవే మానవుని అనేక రకములుగా పీడిస్తున్నాయి.
0: ఇట్ ఈస్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ రియలీ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్.
1: కనుక వీటి యొక్క సత్య స్వరూపాన్ని గుర్తింపజేసేటువంటి వ్యక్తులు మనకు అత్యవసరము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెససరీ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ కెన్ మేక్ అస్ రియలైజ్ ది రియల్ నేచర్.
1: కాన మనము దేహభావమును, దేహతత్వాన్ని, దేహ కర్తవ్యాన్ని చక్కగా గుర్తించి లక్ష్యమును ఆత్మయందించుకోవాలి.
0: ఫీలింగ్ ఇట్స్ ప్రిన్సిపల్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ప్రాపర్లీ.
1: కనుక నేను చేస్తున్నాను అనేటువంటి యొక్క కర్తగా నీవు మారవద్దు.
0: డోంట్ థింక్, డోంట్ కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. డోంట్ యాక్సెప్ట్ దిస్ డూయర్.
1: దీని ఫలితం నాకే అందాలి అనేటువంటి భక్తిత్వంలో నువ్వు తిరగద్దు.
0: డూ నాట్ ఆల్సో ఇండల్జ్ దట్ యూ షుడ్ గెట్
1: ఈ కర్తృత్వ భక్తిత్వాన్ని మనం దూరంగా ఉంచి కర్తవ్యాన్ని ఆచరించాలి.
0: గివ్ అప్ డూయర్షిప్, గివ్ అప్ ఎంజాయర్షిప్ అండ్ అండర్టేక్ దట్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఈ కర్తవ్యం యోగం ఉచ్యతే, ఇదే నా యొక్క యోగం.
0: దిస్ డ్యూటీ ఈజ్ ద రియల్ యోగా.
1: ఈ యోగాన్ని నీవు అనుభవించటమంటే దివ్యమైనటువంటి యొక్క ఆత్మ భోగములో నీవు అనుభవించవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ, యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆల్సో.
1: కానీ ఈ యోగము లేకపోవటం చేతనే మనం రోగులుగా మారుతున్నాం.
0: యాజ్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ యోగా, వీఆర్ బికమింగ్ డిసీజ్డ్ సోల్స్.
1: మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా మనం విచారించాలి.
0: We have to carefully analyze and understand the mental activity.
1: ఇది ఎక్కడి నుంచి పుడుతుండాలి?
0: From where does this mind come?
1: ఇది చేసే పని ఏమిటి?
0: What does it do?
1: దీనిని మనం ఎందుకు అనుసరించాలి?
0: Why should we follow?
1: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result of all this?
1: ఇది మనకు బంధనకు తీసుకుని పోతుండాదా, లేక విశాలమైనటువంటి యొక్క మోక్షమునకు కొనిపోతుండాదా?
0: Does it bind us or does it liberate us?
1: అని విచారణ చేస్తే ఇది క్రమక్రమేణ బంధనకే తీసుకుని పోతుండాలి.
0: ఇఫ్ గ్రాడ్యువల్లీ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్, ఇట్ ఈస్ టేకింగ్ యూ టువర్డ్ ది బాండేజ్.
1: కనుక ఆత్మతత్వం అనేటువంటిది కేవలము అన్య విధములుగా కూడా విచారణ చేయడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎనీ అదర్ వే.
1: ఈనాటి లోకములో భిన్న భావములు, భిన్న చర్యలు, ద్వేషములు, అసూయలు, అహంకారములు, అశాంతులు అభివృద్ధి కావడానికి కారణము ఈ ఏకత్వమును కోల్పోవటమే.
0: యాజ్ వీ హ్యావ్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, దిస్ హెస్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆల్ ద డిఫరెన్సెస్, జెలసీస్, క్వారల్స్, కాన్ఫ్లిక్ట్స్, స్ట్రైవ్, గ్రీఫ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్.
1: కనుక మనము సమత్వమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ ది లవ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ఈక్వాలిటీ ఇన్ అస్.
1: ఈనాడు మనం చదివేటువంటి చదువుల యొక్క జ్ఞానం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాలెడ్జ్ విచ్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ బై ది టైప్ ఆఫ్ స్టడీస్ విచ్ యు హావ్ అండర్టేకన్?
1: ఇది నిజమైనటువంటి జ్ఞానమా?
0: ఈజ్ ఇట్ ఎ రియల్ నాలెడ్జ్?
1: కాదు, కాదు,
0: సర్టన్లీ నాట్.
1: ఇది అజ్ఞానంలోని అజ్ఞాన జ్ఞానం.
0: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: మనము అజ్ఞానంలో చదువుతున్నటువంటి అజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: వీఆర్ డెవలపింగ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నదనుకుంటే చైతన్యమునకు మరొక చైతన్యమునకు మధ్యనున్నటువంటి యొక్క అచైతన్యమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
0: యు సే ఇన్ దిస్ స్టేట్ వేర్ ఇస్ ఆత్మ, ఇట్ ఈస్ బిట్వీన్ వన్ కాన్షియస్నెస్ అనదర్.
1: ఇది ఎట్లా ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఇది అందరికీ అర్థం కాదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్.
1: జాగ్రత్తకు నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి వలె ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ స్టేట్ ఇన్ బిట్వీన్ ఏ స్టేట్ ఆఫ్ అవేకనింగ్ అండ్ డీప్ స్లీప్.
1: అయితే జాగ్రత్త నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందంటే ఎవరికీ తెలియదు.
0: వాట్ ఈస్ ది స్టేట్ బిట్వీన్ వేకింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్? నో వన్ రియలీ.
1: జాగ్రత్తగా ఉండినట్టే ఉంటుంటాము, తిరిగి కన్ను మూత పడిపోదు.
0: యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ అవేక్ బట్ యు స్టార్ట్ స్లీపింగ్.
1: కానీ యోగులు మాత్రమే దీనిని చక్కగా గుర్తిస్తూ వచ్చారు.
0: బట్ యోగీస్ హావ్ రికగ్నైజ్డ్ దట్ రియల్ స్టేట్.
1: ఈ జాగ్రత్తకు ఈ నిద్రకు ఉండినటువంటి యొక్క తత్వము అదే నిజమైన ఆత్మతత్వం అన్నారు.
0: దట్ పర్టికులర్ స్టేట్ విచ్ కమ్స్ బిట్వీన్ వేకింగ్.
1: జాగ్రత్త రజోగుణము, నిద్ర తమోగుణము, రెండింటికి మధ్య ఉన్నటువంటిది సాత్వికము, అదే ఆత్మస్వరూపం.
0: స్టేట్ ఆఫ్ వేకింగ్ ఈజ్ రజోగుణ, స్లీప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ తమో గుణ, ఇన్ బిట్వీన్ దీస్ టూ కమ్స్ సత్వగుణ, అండ్ దాట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించాలనుకుంటుంటే ఆత్మ జ్ఞానాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి.
0: ఇఫ్ యు వాంట్ టు రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, యు షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 29th of May 1990 during the summer course at Vrindavan.

0: ఏది? మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది?
1: వాట్ ఈస్ ది నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్ ఆఫ్ భారత్? కెన్ దేర్ బి ఎనీ అదర్ గ్రేటర్ ఫీలింగ్ అదర్ దాన్ ద ఫీలింగ్ టువర్డ్స్ మదర్?
0: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: హీఈస్ రియలీ లక్కీ వన్ ఇఫ్ యూ ద రిసిపియంట్ ఆఫ్ మదర్స్ లవ్.

0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్, ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సం అనగా చిదానందము, ఆత్మానందము.
1: సమ్ మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమనే గొప్ప నిధి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ద మైన్ ఆఫ్ వెల్త్.